0: యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ అని పరంధామానికి పొందడానికి కావలసిన యోగ్యత సంపాదించుకుంటే వాడిని ఆ పరంధామానికి చేర్చడంలో రెండు మార్గాలున్నాయి. ఆ వాడి యొక్క యోగ సాధన బట్టి వాడు నేరుగా వెళ్ళిపోతాడు పరంధామానికి. కొందరికి ఏం చేస్తారంటే అక్కడ దాకా వెళ్ళడానికి ఉండే ఊర్ధ్వలోకాల్లో కొంతకాలం ఉంచి ఉంచి ఉంచి మజిలీలు, కొందరు హైదరాబాద్ నేరుగా వచ్చి ఏ తిరుపతి నుంచో, కొందరు విజయవాడలో దిక్కు కొంతకాలం, కొందరు మరో లోకంలో దిక్కు కొంతకాలం ఇలా వెళతారు, కొందరు తిరిగి వచ్చేసేవాళ్ళు, కొందరు అక్కడ ఉండేవాళ్ళు అవచ్చు. ఇలాగా ఆ వెళ్లే త్రోవలు మలచబడ్డున్నాయి. ఇలా జీవుల్ని గమనించుకుంటూ ఆ సూర్యకిరణ మార్గముల ద్వారానే ఇవన్నీ జరుగుతాయి. అది విశేషం అండి. అందుకే పథీనాం పతయే నమః అనడంలో అంతరార్థం ఇది. అందుకే ఆయన్ని ఆధారం చేసుకున్న కాలంలో ఈ మార్గములు ఎలా ఉంటాయంటే, ధూమ్ర మార్గములు ఏమిటి, అర్చిర్ మార్గములు ఏమిటి అంటే, ఉత్తరాయణం శుక్లపక్షం పగటిపూట దీనిని ప్రధానంగా మనం అర్చిర్ మార్గం అంటాం. ధూమ్ర మార్గం అంటే కృష్ణపక్షం దక్షిణాయనం రాత్రి అని చెప్పబడుతున్నటువంటివి. అయితే ఈ సమయాల్లో అర్చిర్ మార్గంలో వెళ్లేవారు కైవల్యాన్ని పొందుతారంటే అంటే పగల పోతేనే వెళ్తారా అండి అని కాదు. ఇక్కడ ఈ మార్గములకు అభిమాన దేవతలను కొందరుంటారు. శుక్లపక్ష అభిమాన దేవత, ఉత్తరాయణ అభిమాన దేవత, దినాభిమాన దేవతలు అని ఉంటారండి. ఒక వ్యవస్థ మనం చూస్తున్న కాలభాగం గాని భావం గాని ఉంటే రెండింటికి దేవతలు ఉంటారు. ఆ దేవతలు దాని నియామకులు. ఆ జీవుడు కర్మ బట్టి ఆ శుక్లపక్షాభిమాన దేవత, దినాభిమాన దేవత, ఉత్తరాయణ అభిమాన దేవత వాడిని ఉత్తమ గదుకు తీసుకెళ్తుంది. వాడు దక్షిణాయనంలో పోయినా పర్వాలేదు, వాడి కర్మ బట్టి కాలం అనమాట. అంతేగాని వాడికి ఆ కాలంలో పోయాడు కనుక వాడికి ఈ గతి అనడానికి లేదు. అందుకు వాడు ఉత్తరాయణంలో ఫలాని రోజులు పోయాడండి చాలా గొప్ప విషయం అనుకోవడానికి లేదండి. వాడి కర్మ కూడా అక్కడ అంటే అది కాదని కాదు, అది కొంతవరకు పాసిబిలిటీ. అందుకు దక్షిణాయనంలో పోయిన వాళ్ళందరూ పాపం మళ్ళీ వచ్చేసే మార్గాలకు వెళ్ళారు అనుకోవడానికి లేదు. అక్కడ వాడి కర్మ బట్టి అభిమాన దేవతలు వాడిని తీసుకువెళ్తారు. ఈ మార్గములు ఏవైతే ఉన్నాయో ఇవి పథములు. ఈ పథములన్నిటినీ ఏర్పరిచి ఇంత విశ్వ వ్యవస్థను నడుపుతున్నాడండి. మన బ్రతుకు మనకు పెద్దది కనుక ఇంత విశ్వంలో నేనొక్కడిని నా దేవుడు ఒకడు అని అనుకుంటున్నాం. కానీ నాలాంటి వాళ్ళు, నాకన్నా గొప్ప వాళ్ళు, నాకు తెలియని వాళ్ళు ఎంతమందో ఎంతమందో ఎంతమందో. ఈ వ్యవస్థ ఎంతో మనకు అర్థం కాదు. అందుకు ఒక్కటి అర్థమైతే చాలు, ఇన్ని పథములు తెలిసే కన్నా పథముల పతి ఒకడు ఉన్నాడన్న విషయం తెలిస్తే చాలండి. పతీనాం పతయే నమః, ఆయన్ని తెలుసుకుని అటువైపు మనం దృష్టి పెడితే మన మార్గం అటు ఇంకా డైరెక్షన్ అటు తిప్పినట్టే. డైరెక్షన్ అటు తిప్పుకున్నామా ఇంకా ఆయన తప్పదు చూసుకుంటూ ఉంటాడు, మార్గములో మలుచుకుంటూ ఉంటాడు, బుద్ధిని అధిష్ఠించి ఉంటాడు. అలాగే పతీనాం పతయే నమః అంటే మన బుద్ధి పోయే ఆలోచన మార్గములు. ఇన్ని ఆలోచన మార్గములు ఎవడి ఉండడం వల్ల వస్తున్నాయో ఆయన పతీనాం పతి. ఇన్ని ఆలోచనలు చేస్తున్నాం, బోరుడు ఆలోచనల మార్గాలు. ఈ తోవలో వెళ్తే ఎలా ఉంటుంది, ఈ ఐడియా ఎలా ఉంటుంది, ఈ ఐడియాలో తోవలంటే కొన్ని ఐడియాలు ముంచేస్తాయి, కొన్ని ఐడియాలు తెలుస్తాయి, ఏ పథం ఎటుపోతుందో తెలియదు. అయితే ఏ ఐడియా పుట్టడానికైనా ఐడియా పుట్టించే చైతన్యం ఒకటి లోపల ఉంది కదా, అతడు పతీనాం పతి అనేటువంటిది లోపల తోవలు వెతుక్కునే విషయం తెలియడం. మొత్తానికి నా గతి నీవేనయ్యా అనే మాట ఇందులో కనిపిస్తుంది. దారులు మలచే దైవం ఆయన, దారులన్నిటికీ దైవం. దారికి చివర ఉండేవాడు కాదు, దారి పొడుగునా ఉండి కాపాడే దైవం. అటువంటి పతీనాం పతి అయినటువంటి పరమేశ్వరుణ్ణి మనం నమస్కరించుకోవాలి. అలాగే రకరకాల ఉపాసనా మార్గములు కూడా పథములే. త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పరమిదమిత పచ్చమితి చ రుచీనాం వైచిత్ర్యా దృజుకుటిల నానా పథజుషాం నృణామికో గమ్య త్వమసి పయసామర్ణవ ఇవ అని మహిమ్న స్థితిలో పుష్పదంతుడు చెప్పిన మాట గుర్తుంది కదా. ఏం చెప్పాడు అక్కడ, రుచీనాం వైచిత్ర్యాత్, వాడి వాడి జీవ లక్షణం కొద్దీ వాడికి ఏర్పడే రుచి బట్టి దానిలో ఉన్న వైచిత్ర్యం కొద్దీ రుజు కుటిల నానాపథ జుషాం. కొందరికి అలా తిరిగి తిరిగి వెళ్ళడం సరదా, అలా వెళదామండి ఎన్నో చూసుకుంటూ వెళ్ళొచ్చని, ఆ తిరగడం ఇంకా నేరుగా పోదామని, వాడి రుచి వాడిని ఎవడేమనగలండి. రుజు కుటిల నానాపథ జుషాం, ఎవడు ఏ మార్గంలో వెళ్ళినప్పటికీ నృణామేకో గమ్య, అందరికీ గమ్యమైన తత్వం ఒక్కడేనయ్యా అదే నువ్వు. త్వమసి పయసాం అర్ణవ ఇవ, నదులన్నిటికి సముద్రం వలె నువ్వే గమ్యమవు అని చెప్పారే, అదే పథీనాం పతయే నమః అనేటువంటి మంత్రంలో మనం భావించవలసింది. అలాగే మనం చేసే ఆధ్యాత్మిక సాధనలో వైదిక మార్గములు, తాంత్రిక మార్గములు అని కొన్ని ఉన్నాయి. సదాచార సంపన్నులై తదనుగుణము నియమైన పాలనలు చేసే వాళ్లకు వైదిక మార్గములు చెప్పబడ్డాయి. దానిలో వెళ్లలేని వాళ్లకి తాంత్రిక మార్గములు నిర్దేశింపబడ్డాయి. ఈ వైదిక తాంత్రిక మార్గములే పథీనాం పతయే నమః అనే మాటకు అర్థమని తర్వాత భాష్యకారులు మనకి వివరించి చూపించారు. ఈ విధంగా పథీనాం పతయే చెప్పినప్పుడు మరొక అర్థం ఉందంటే మార్గములకు పతి అనే కాకుండా మార్గములో ఉన్నవారందరికీ పతి అని కూడా అర్థం. నాకు ఆ వచ్చేవాళ్లు పోయేవాళ్ళు ఎలా వెళ్తారో నాకు అనవసరం అండి, రోడ్డు మెయింటైన్ చేయడమే నా పని అన్నాడు ఆయన. మార్గములో ఉన్నవారిని కాపాడుతాడు అంటే మార్గములో ఉన్నవారిని కాపాడుతాడంటే ఎవరు సరి అయిన త్రోవలో ఉంటారో వారికి ఎప్పుడు రక్షకుడు ఆయన. అంటే ధర్మ మార్గంలో ఉన్నవారిని ఎల్లవేళలా రక్షించువాడు అని కూడా దీనికి మనం అర్థం గ్రహించాలి. ఇవన్నీ సంప్రదాయ బద్ధములైన అర్థములు. అటు తర్వాత పరమేశ్వరుడు పథీనాం పతయే నమః అని చెప్పుకున్న విషయం తర్వాత నమో బభ్రుసాయ వివ్యాధినేన్నానాం పతయే నమః. మార్గాలు సరే, మార్గాల్లో వెళ్తూ ఉంటే మనకి ఆహారాదులు కూడా కావాలి కదండి, అవన్నీ ఇచ్చేవాడు ఆయనే. మరి వృక్షేభ్యో సస్పింజరాయ అన్ని ఏర్పరిచిన వాడు ఆహారం ఇవ్వడా? మనకు ఆహారమైన వృక్షాలని బాలతృణమల్ని ఏర్పాటు చేశారంటే మరి వాటికి ఆహారం కావాలి. వాటికి తన కిరణాలలోంచి ఆహారం ఇస్తాడట, పత్రహరితం తయారు చేసుకుంటాయి అవి, వాటికి ఆహారాన్ని ఇస్తున్నాడు అని అన్నానాం పతయే నమః గొప్ప మాట అండి. ఇందులో ఒక్కొక్కటి పతయే నమః ఒక్కొక్కటి తీసుకున్నా చాలు మనం ఆనందించవచ్చు. ఇక్కడ సస్పింజరాయ అనే శబ్దానికి మరొక వైదిక అర్థం ఉంది. ఇవన్నీ గ్రహించాల్సిందే. ఇన్ని అర్థాలా అండి అంటే అన్ని అర్థాలు ఉన్నాయి గనక మంత్రమైందండి. ఇన్ని మనకు కావాలి. సస్పింజరాయ అనే మాటలో వైదిక అర్థం మరొకటి తీద్దాం. సస్పింతిక అనేటువంటి రాక్షస శక్తులు కొన్ని ఉంటాయి. రాక్షసుల్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. దేవతల్లో బోల్డ్ వెరైటీస్ ఉన్నారు. గంధర్వులని, అటు తర్వాత విద్యాధరులని, అనేక రకాలు వాళ్ళ వాళ్ళ స్థాయిలు ఉంటాయి అందులో. అలాగే రాక్షసుల్లో కూడా అనేక రకాలైన జాతులు ఉన్నాయి. ఏదో రాక్షస జాతులు అంతరించే అనుకోవద్దు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు, వాళ్లే మనకు గుర్తొస్తారు, మహిషాసురుడు అని. లెక్కలేనంత మంది ఉన్నారు రాక్షసులు. లోపలికి చూసుకుంటే మనలోనే కనిపిస్తారు, అది వేరే విషయం. ఈ రాక్షస శక్తులు కూడా కంటికి కనిపించకుండా తిరుగుతూ ఉంటాయి. మన కంటికి కనిపించకుండా తిరిగే రాక్షస శక్తులు యాతుధాన్యహ అనే శబ్దంలో చెప్పబడేవారు. ఈ రాక్షసుల్లో యక్ష, రక్ష, పిశాచ ఇత్యాది జాతుల్లో రక్షస జాతులు చాలా ఉన్నాయి. ఈ రక్షోహరణ మంత్రాలు కూడా వేదాల్లో ఉన్నాయి. వీళ్ళ పనులు ఏమిటి అంటే ఎక్కడ సత్కార్యాలు జరుగుతున్నా అక్కడికి వెళ్ళి నాశనం చేయడం వాళ్ళ యొక్క పని, వాళ్ళ పని అది. ఆ రాక్షసులు బయటుంటే పోలుస్తామేమో, లోపలికి వచ్చి కూర్చునే ప్రమాదం ఉంది. లోపల ఉన్నవాడిని వాడు పోల్చలేడు కదా, అప్పుడు వాడు బుద్ధుల్లో కూర్చుని రాక్షస బుద్ధులు పుట్టిస్తూ ఉంటారు. పాపం కలియుగంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి. కనుక సస్పింతిక అనే ఒక రాక్షస శక్తులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే యజ్ఞ ద్రుహాహ నిర్వచనం చెప్పారు వేద యజ్ఞ శాస్త్రవేత్తలు. ఇది ఇది ఒక సైన్స్. యజ్ఞద్రోహులు అని వాళ్ళకి, సస్పింతిక అనే రాక్షసులు యజ్ఞద్రోహులు. అంటే యజ్ఞం జరగకుండా చూడడంలో వీళ్ళు నెంబర్ వన్. అందుకు యజ్ఞాలను నిందించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. యజ్ఞములు సాగనివ్వరు. యజ్ఞము అంటే ఈశ్వరారాధనకి ఉపయోగించే కర్మలు యజ్ఞములు, కృతజ్ఞతాపూర్వకంగా చేసే కర్మలు యజ్ఞములు, త్యాగపూర్వకంగా చేసే కర్మలు యజ్ఞములు. ఈ మూడింటికి యజ్ఞములని పేరు. త్యాగం, కృతజ్ఞత ఈ రెండింటితో మనం ఏం పని చేస్తామో అది ఈశ్వరుడు అందుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. త్యాగము, కృతజ్ఞత విడిచిపెట్టడంలో గొప్పతనం ఉంది. నీది కాదు అని విడిచిపెట్టడమే గొప్పతనం. నా మమ అనడంలో గొప్ప విశేషం ఉంది. అదేవిధంగా నువ్వు వేటి నుంచి బ్రతుకుతున్నావో వాటికి కృతజ్ఞత సమర్పణమే యజ్ఞం, అది విశేషం. అలాగే ఈశ్వర ఆరాధన అందరికీ కన్నా కృతజ్ఞత చూపించవలసిన వాడు ఆయనకే కదండి మనం. అందుకే ఈశ్వరారాధన యజ్ఞం అని చెప్పబడుతున్నది. ఈ మూడు రకములైన యజ్ఞములు జరగకుండా చేస్తే జీవుడు అధపతనమైపోతాడు. అందుకు ఈ రాక్షస శక్తులు ఏం చేస్తాయంటే యజ్ఞ ద్రుహాహ, వాడిని ధర్మంలో ఉండనివ్వవు, సరి అయిన విధంగా ఈ యజ్ఞకర్మలు సాగనివ్వవు. యజ్ఞము అంటే ధర్మాచరణ కూడా, ధర్మాచరణే యజ్ఞం ఇంకా మాట్లాడితే. అందుకు ఈ ధర్మ మార్గముల్లో వెళ్లనివ్వకుండా అవరోధించేవి ఏవో వాటిని సస్పింతిక అని అంటారు. ఈ సస్పింతిక అనే రాక్షస శక్తుల్ని సంహరించువాడు గనక సస్పింజరాయ అనర్థం. యజ్ఞద్రోహమైన రాక్షస శక్తుల్ని సంహరించువాడు. ఈయన్ని తలంచుకుంటే చాలండి మనకున్న అడ్లన్నీ పోతాయి. ఎప్పుడైతే అడ్లు పోయాయో
1: అప్పుడు కనబడేవి వెలుగుదారులు, జ్ఞాన కాంతి మార్గములు. అందుకే త్విషీమతే కాంతిమయుడు. అప్పుడు కనబడతాయి దారులన్నీ, పథీనాం పతయే నమః మార్గములు కనబడతాయి. ఆ యజ్ఞ ద్రోహులు తొలగిపోయిన తర్వాత కాంతిమయమైన జ్ఞాన మార్గాలు పరమేశ్వరుడు మనకు చూపిస్తున్నాడు. దాని ద్వారా మనం పరమపదాన్ని అందుకోబోతున్నాం. అది ఇందులో దాగిన మరొక అర్థం. ఇటువంటి స్వామి దేని మీద ఉంటాడయ్యా అంటే, నమో బభ్రుషాయ వివ్యాధినే నానాం పతయే నమః. నమో బభ్లుషాయ, బభ్లు ష బభ్లువునందు ఉండువాడు అని. ఇది బభ్రు అనే శబ్దం, రలయోర భేద. వైదిక శబ్దాలు ఇలాంటివి చాలా కనిపిస్తూ ఉంటాయి. బభ్రు అన్నా బభ్లు అన్నా ఒక విధంగానే మనం గుర్తించాలి. బభ్రు అంటే వృషభము అని అర్థం. బిభర్తి ఇది బభ్రు, భరించునవి అని అర్థం. భరించేదాని మీద కూర్చుంటాట, ఎవడైనా సరే తను ఏది భరించగలదో దాని మీద కూర్చోగలడు. ఒక కుర్చీ వేస్తే కాళ్ళన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకుంటాం, అది బొబ్బరు అయితేనే కూర్చుంటాం. లేకపోతే కూర్చోగలమా చెప్పండి, మనల్ని భరించగలిగే కెపాసిటీ ఉంటే కూర్చుంటాం. స్థూలకాయుడైతే మామూలు చిన్న ప్లాస్టిక్ కుర్చీ వేసి కూర్చో అంటే వెనక ముందో ఆలోచిస్తాడు, ఎందుకంటే అది బొబ్బరు అవునో కాదో ముందు చూసుకోవాలి. అప్పుడు షా శైతే తిష్టతి ఇది షా, అందుకే బొబ్బరు షా అని చెప్పారు. అయితే పరమేశ్వరుడు దేని మీద కూర్చుంటాడయ్యా అంటే, మనమైతే దాని కొమ్ము వంచడం కష్టం, దాన్ని కూర్చోబెట్టి కూర్చోవడం కూడా కష్టం. ఆయన హాయిగా ఆయన వెళితే చాలు, కొమ్ము తల వంచి అది వంగుతుంది అని కూర్చోగలడు ఆయన. అలాంటి దాని మీద కూర్చుంటాడు. అందుకే బభ్రు వాహనుడు అనే పేరు మీరు వినుంటారు. బభ్రు వాహనుడు అంటే శివుడు అని అర్థం. ఆ పేరు పెట్టుకున్నారు ఆ అబ్బాయి గారికి, అది విశేషం. అందుకు బభ్లుషాయ, బభ్రువునందు ఉండువాడు అంటే వృషభ వాహనుడైన పరమేశ్వరునికి నమస్కారము అని అర్థం. బభ్రు విభర్తి, పరమేశ్వరం విభర్తి ఇది బభ్రుగు, పరమేశ్వరుణ్ణి భరిస్తున్నది ఏదో దాని మీద ఆయన ఉన్నాడు అని చెప్పడం. అంటే ఆయన పేరేమిటి, ఈశ్వరుని మొయ్యువాడు అని అర్థం బభ్రుగు అంటే. అంటే ఆయనకు ఐడెంటిఫికేషన్ లేదనమాట, ఓ ఇదా అండి ఆయన గారు కారండి. కానీ ఆయన గారు కారు, ఐడెంటిఫికేషన్ అట్నుంచి, ఈ కారు ఆయనదండి కాదు, ఆయన గారు కారండి. అలాగే శివుణ్ణి మోయగలిగేవాడంటే ఎంత గొప్పవాడండి. అందుకు బభ్రుహు అన్నారు ఆయన్ని, దాని మీద ఆయన ఉన్నట్ట. అయితే అది ఆయన్ని మొయ్యగలిగేది ఏది, ధర్మము. బభ్రుషాయ అంటే ఇప్పుడు జ్ఞాన మార్గములు ధర్మ మార్గములు చెప్పాడు గనక ఆయన ఎక్కడ దొరుకుతాడయ్యా అంటే ధర్మము పైనే ఆయన దొరుకుతాడయ్యా. ధర్మమే వృషభము, అందుకే బభ్రుషాయ అనే నామంలో వృషోహి భగవాన్ ధర్మ అనే వేదసూత్రం ప్రకారంగా మనకి ఇది ధర్మస్వరూపమైన వృషభంపై కూర్చునేవాడు. పరమేశ్వరుడికి ముందు వృషభం ఉంటుంది, ఆయన కూర్చున్నది వృషభం మీద. దీని అర్థం ఏమిటి, వృషభం చూడకుండా శివుణ్ణి చూడకూడదు అని చెప్పారు. అంటే ధర్మం లేనిది భగవంతుడు కనిపించడు అది చెప్పడం అన్నమాట. వృషభాన్ని చూడకుండా శివుణ్ణి చూద్దామని అనుకోవడం అజ్ఞానం. అసలు వృషభం అనుజ్ఞయిస్తే గానీ శివుణ్ణి పూజ చేయం. అందుకే నందికేశ మహాభాగ శివ ధ్యాన పరాయణ మహాదేవస్య పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని నమస్కరించాం. ఇందులో మరో విశేషం చూడండి, ఇక్కడ ఎన్ని అంతరార్థాలు. అందుకే మన ఆలయాలు విజ్ఞాన కేంద్రాలు, అందుకే చెప్తున్నాం మన గుళ్ళు ప్రార్థనాలయాలు కావు, దేవాలయాలు. దానిలో దేవతాశక్తులు అన్నీ ఉన్నాయి, వాటిని కాపాడుకోవాలి మనం, అది మన బాధ్యత. ఆ దేవతాశక్తులు ప్రపంచాన్ని కాపాడుతున్నాయి, అది విశేషం. ఈ వ్యవస్థ వేరండి, దీన్ని మరో దాంతో పోల్చడానికి లేదు. అజ్ఞానం కొద్దీ లేకపోతే అవసరం కొద్దీ అన్ని మతాలు ఒక్కటి అంటాం కానీ కావండి, ఇది ఇదే. ఎంత ఏదైనా ఈ వైదిక ధర్మం, వైదిక ధర్మం. ఇంకా ఇంత జ్ఞానం అందుకునే స్థాయికి అందరు రావాలి. పైగా ఇదొక మతం మిగిలిన వేరు మతాన్ని కాదు, అన్నిటికీ ఇది మూలం, ఇది విశేషం. ఈ జ్ఞానం వైపు వస్తే ప్రపంచమే బాగుపడుతుంది. ఇది ప్రపంచానికి సంబంధించిన ధర్మం, అదృష్టవశాత్తు మన దేశంలో పుట్టింది, అది మన యొక్క యోగం. ఇలాంటి దివ్యమైనటువంటి ఈ ధర్మంలో వృషభం శివుని ఎదురుగా ఉంటుంది. దీని అర్థం ధర్మం ద్వారా ఈశ్వరుని చూడాలని మాత్రమే కాదు, ధర్మం ఎప్పుడూ ఈశ్వరాభిముఖంగానే ఉండాలి అని దీని అంతరార్థం. నేను చాలా ధర్మం ఆచరించానండి, ధార్మికుణ్ణి ధార్మికుణ్ణి అంటే నీ ధర్మం గొప్పదే కానీ అది భగవదర్పణమైందా, భగవద్ అభిముఖంగా ఉన్నావా నువ్వు, ఇన్ని కర్మలు చేశావు ఇంత చేశాను అని విర్రవీగితే లాభం లేదు. నువ్వు చేసే కర్మలు నువ్వు చేసే ధర్మం అంత ఈశ్వరాభిముఖంగా ఉండాలి, అది ఎప్పుడు ఈశ్వరాభిముఖంగా ఉండాలి, ఈశ్వరుణ్ణి మోస్తూ ఉండాలి నీ ధర్మం ఎప్పుడు కూడా. నీ ధర్మం అంతా భగవంతుడు మొయ్యాలి, అయితే భగవంతుడు ఎక్కడ పెడితే అక్కడ కూర్చోడు, ఆయనకు చక్కగా నాలుగు కాళ్ళు పనిచేసేదాని మీద కూర్చుంటాడు ఆయన. అందుకే ధర్మానికి నాలుగు పాదములు, సత్యము, అహింస, శౌచము, అస్తేయము. ఈ వివరం చాలా మార్లు చెప్పుకున్నాం, సందర్భం వచ్చింది కనుక ఇప్పుడు గుర్తు చేసుకున్నాం. గుర్తు ఉన్న వాళ్ళకి నమస్కారం, గుర్తు తెచ్చుకున్న వాళ్ళకి మరో నమస్కారం, కొత్తగా విని గుర్తుంచుకుంటామనుకున్న వారికి చాలా నమస్కారం. ఎప్పుడూ గుర్తుంచుకుంటే ఇంకా సంతోషం. ఇక్కడ ఆ ధర్మస్వరూపుడైన వృషభం తెల్లగా ఉందిట. మనం ముందే చెప్పినట్లు ఒకప్పుడు చెప్పారండి, విన్నామండి, మళ్ళీ చెప్పిందే చెప్పారండి. నేను చెప్పిందే చెప్పాను కాదు, విన్నదే చేస్తున్నామా లేదా అని కూడా ప్రశ్నించుకోవాలి. అందుకు విన్నదే మళ్ళీ ఎందుకు వినాలి అంటే, చెయ్యాల్సింది చేస్తున్నామా లేదా అనే చెకప్ కోసం ఎప్పుడూ వినవలసిందే. తిన్న తిండే తినట్లే అలాగే అనమాట, విన్నదే వింటూ ఉండాలి. పైగా ధర్మం గురించి సత్యం గురించి చెప్తూ ఉంటే ఒక ప్రయోజనం ఉందిటండి. కొందరు ఎప్పుడు ధర్మాల గురించి చెప్తారండి, ఇవే కథలు చెప్పరు, భగవంతుని గురించి చెప్పరు అంటే, అసలు ధర్మం అనేది మృగ్యమైనప్పుడు ధర్మం గురించి ఎక్కువ చెప్పాలట. కలవు స్మరణాన్ముక్తి అంటే అర్థం అది. కలిలో అన్ని ధర్మాలు ఆచరించడానికి ఎలాగూ వీల్లేదు, కానీ స్మరించుకునేనే తరించండి అయ్యా చెప్తున్నాడు. ఈ ధర్మం చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే, పంచభూతాలు సంతోషిస్తాయట, పంచభూతాలుగైన పరమేశ్వరుడు సంతోషిస్తాడట. అందుకే ధర్మమయమైన భారతం మొదలైన విషయాలు చెప్పినప్పుడు వర్షాలు ఎందుకు కురుస్తాయంటే, ఆ ధర్మం వల్ల శాంతి ఒక్కసారి పంచభూతాల్లో కలిగి ఒక విధమైన ప్రసన్నత స్థితి ప్రకృతిలో లభిస్తుంది. అందుకే ధర్మం చెప్పేటప్పుడు ఇంతమంది తక్కువ జనం వస్తే నేను చెప్పనండి, అంతమంది వస్తే చెప్పానండి, అంతమంది వస్తే వినేస్తూ ఉన్నారా? కొన్ని పార్టీలు మీటింగులు పెడితే లక్షలు వచ్చేస్తారు, ఆ లక్షలు చూస్తే వీడు గెలిచిపోతాడేమో అనుకుంటా, చివరికి ఏ ఓటు రాదు వాడికి. కనుక వచ్చిన వాళ్ళందరూ వింటారని విన్నవన్నీ చేసేస్తారని పాపం చెప్పినవాడు అనుకుంటే పెద్ద భ్రమ అది, వాడి వాడి యోగం బట్టి ఉంటుంది. కానీ వినేవాడు కూడా ఉన్నాడు ఎవడు, విశ్వతశ్చక్షురుత విశ్వతోముఖ, ఆయన వింటూ ఉంటాడు. విశ్వమంతా చెవులున్నవాడు కూడా ఉన్నాడే, ఆయన వింటూ ఉంటాడు. చెవులున్న వాళ్ళందరిలోనే ఆయన ఉన్నాడు గనక, ఆ చెవుల్లోనే ఆయనకు వినిపిస్తున్నామని తృప్తితో మనం వినిపిస్తే పంచభూతములు కూడా సంతోషిస్తాయి. విన్నవాడిలో ఉన్న పంచభూతాలు, చెప్పేవాడిలో ఉన్న పంచభూతాలు, విన్నవాడికి చెప్పేవాడికి చుట్టూ ఉన్న పంచభూతాలు అన్నీ సంతోషిస్తాయి. అవి సంతోషిస్తే చాలు మనం సంతోషిస్తాం, పరమేశ్వరుడు సంతోషిస్తాడు. అందుకు ధర్మం చెప్పాలట. అందుకు నమో బభ్రుషాయ సత్యము అహింస. సత్యం గురించి ఎప్పుడో చెప్పుకున్నాం మనం, భూతహితమైనది యథార్థమైనది ఆయన భాషణము సత్యము. అదేవిధంగా స్వాధ్యాయ పూర్వకంగా ఉండడం, కల్లా కపటం లేని మాట సత్యం. ఇది చాలా విశేషం, అంటే హిపోక్రసీ ఉండకూడదు, అబద్ధము ఉండకూడదు. ఈ కల్లా కపటం లేని అనే తెలుగు మాట చాలా చక్కని నిర్వచన సత్యానికి, ఇది సత్యం. రెండు అహింస, మనకున్న మూడు కరణములతో ఏ ఒక్కరిని హింసించరాదు. అస్తేయం అంటే అక్రమార్జన లేకుండా ఉండడం, ఇది విశేషం. ఈ మూడు తెలుసుకుంటే చాలు, ఇది సత్యం. రెండు అహింస అయిపోయింది, అస్తేయం అయిపోయింది, శౌచం మన పెద్దవాళ్ళు చెప్పిన సదాచార పాలనే శౌచం. ఈ నాలుగు ధర్మానికి నాలుగు కాళ్ళు. ఈ ధర్మం తెల్లగా ఉందిట అంటే స్వచ్ఛంగా స్పష్టంగా సాత్వికంగా ధర్మం ఉండాలి, సాత్విక ధర్మం. ఈ సాత్విక ధర్మం పైన పరమేశ్వరుడు లభిస్తున్నాడు. సాత్విక ధర్మం ఆచరించిన వాడు మాత్రమే ఈశ్వరుణ్ణి అర్థం చేసుకోగలడు. అలాగే వేదానికి ధర్మం అని పేరు, అదే వృషభం అని పేరు. అంటే వేదాన్నే వృషభం, వృషభం నుంచి రంకెలు ఎలా వినిపిస్తాయో వేదమనే వృషభం ప్రణవం అనే రంకె వేస్తూ ఉంటుంది. వృషభో రవీతి త్రిధాబద్ధ అని, ఇవన్నీ కూడా చత్వారి శృంగో. ఇది వేదరూపమైన వృషభాన్ని చూపించారు. ఈ వేదం యొక్క ప్రధానమైన రంకె ప్రణవం అని వివరించారు. ఆ వేదాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి వాడు ఆయన, వేదము ద్వారా లభించేవాడు ఆయన. ఆ వేదము కూడా పరమాత్మనే చూస్తోంది, పరమాత్మనే చూపిస్తోంది. ఒక వస్తువును మనం చూస్తాం బాగున్నది అంటే, ఆ తర్వాత క్రమంగా ఆ వస్తువు మన వైపు చూడకపోతే ఆ వస్తువు ఎటు చూస్తుందో అటు చూస్తాం మనం. అలాగ ముందు నందిని చూసిన వెంటనే ఆయనకు దండం పెడితే ఎటు చూస్తున్నాడు రా అని చూస్తే అక్కడ శివలింగం కనిపిస్తుంది, ఆయన దృష్టి అటు. ధర్మం ఆయన్ని చూస్తోంది, వేదం ఆయన్ని చూస్తోంది, ఆయన్ని చూపిస్తోంది. అందుకు వేద వేద్యుడైనా వేదం ఇది, ఇది మనం గ్రహించడానికే నమో బభ్రుషాయ. ఈయన ఏం చేస్తున్నాడు, దాని మీద కూర్చుని వివ్యాధినే అంటే బాగా బాధేవాడు అని అర్థం. విశేషంగా వ్యధ వ్యధం కరోతి అని, విశేషేణ బాగా బాత్తట, మామూలుగా కాదండి. ఎంత బాధేవాడు ఆయన, మరి ఎందుకండి అంత బాధడం అంటే, ఎంత బాధితే రండి ఒక లోహం ఒక ఆకృతి తీసుకుంటుంది. అలా మనం బాగు చేయాలన్నా బాధాలి. ఈ బాగు చేసేటప్పుడు మనం చేసిన పాపాలంటే ఎన్ని బాధుళ్ళు బాధాలు ఆయన, ఈ బాధుళ్ళు బాధేవాడు. అందుకే బభ్రుషాయా వివ్యాధిని, బాగా బాత్తాడు. ఎందుకంటే ధర్మస్వరూపుడు గనక, ధర్మాన్ని అధిష్ఠించి ఉన్నాడు గనక. ఎవడు ధర్మం తప్పుతాడో వాడిని వివ్యాధినే అంటే అన్ని వైపుల నుంచి అటాక్ చేస్తాడు. ఆయన తప్పించుకోవడానికి వీలు లేకుండా అటాక్ చేసుకోడతాడు వాడిని. అందుకు వివ్యాధినే, బభ్రుసాయికి వివ్యాధినికి లింక్ చూడండి. ధర్మాన్ని అధిష్ఠించి ఉన్నాడు గనక ధర్మ మార్గం తప్పిన వారిని హింసిస్తాడు. అయితే కొట్టేవాడు అయినా అన్నం పెట్టేవాడు ఆయనే. అమ్మ చూడండి, తప్పు చేస్తే కొడుతుంది, కొడితే వాడు అన్నం తిన్న నలిగిన మా బాబు గదు అని అన్నం పెడుతుంది. అలాంటి వాడు అండి ఆయన. అందుకే వివ్యాధినే అన్నానా పతయే నమః తర్వాత నాము ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. అంటే అర్థం ఈ ధర్మం, ఈ ధర్మమే మనకు అన్నం పెడుతోంది. అదే చెప్తున్నాడు ఇక్కడ, ధర్మం ద్వారానే అన్నం మనం లభింపజేసుకుంటున్నాం. అదే అన్నాద్భవంతి భూతాది నుంచి పర్జన్యాదన్న సంభవ శ్లోకంలో పెడితే ఆ ధర్మం వేదము ఏదైతే ఉందో దాని ద్వారానే వృష్టి లభించి దాని ద్వారానే అన్నములు లభిస్తున్నాయి. ఈ అన్నములన్నిటికీ పతి ఎవడో ఆయన అన్నానాం పతయే నమః. ఈ అన్నములన్నీ కూడా ఆయనిచ్చినవే అని తెలిసినప్పుడు, ఇవి ఆయన శక్తులే అన్నప్పుడు, వీటన్నిటినీ మన అమ్మగా చూస్తే, అమ్మ అన్నం పెట్టింది సరే, అమ్మ అన్నం పెడితే ఆ అన్నం అమ్మాయి మనల్ని మళ్ళీ లోపల కాపాడుతుంది అవునా లేదా అండి. ఆలోచించండి ఎంత చక్కటి భావన. అమ్మ అన్నం పెట్టింది, మరి లోపలికి వెళ్ళిన అన్నం అమ్మని మించి మనకు లోపల శక్తినిస్తుంది అవునా లేదా. అందుకే ఎవరు అమ్మ, అన్నమే అమ్మ, అమ్మ అమ్మనే మనకు అందజేస్తోంది అని తెలుసుకోవాలి. అందుకే అన్నాన్ని అమ్మ అని మనం నమస్కారం చేసుకున్నాం. అన్నపూర్ణమ్మ అన్నాం, అన్నానాం పతయే నమః, అన్నపూర్ణాపతయేన విశ్వనాథుడు. అది విశేషం, అన్నానాం పతయే నమః. అన్నం ఎందుకు తినాలో అమ్మ శ్లోకంలోనే ఉంది, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. అన్నం అయిపోయింది అంద ఆవిడ సదాపూర్ణే. ఆవిడ ఎప్పుడు అన్నం చక్కగా వడ్డించగలదంటే శంకర ప్రాణవల్లభే అంటే ఆవిడ వడ్డిస్తుంది ఆనందంగా. ఆయన గారిని గుర్తు చేస్తే ఆవిడకి చాలా సంతోషం. అందుకు శంకర ప్రాణవల్లభే మహాపతివ్రత గనక భర్త గురించి పొగిడితే చాలు పరవశించిపోతుంది. అందుకు శంకర ప్రాణవల్లభే అనగానే వడ్డించేస్తుందట. ఆ వడ్డించిస్తే ఉళ్ళంతా చక్కగా నింపుకుని మళ్ళీ బయటపడతాం. అందుకు కాదు, ఎందుకు అన్నం తినాలంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. జ్ఞానం వైరాగ్యం కలగడానికి అన్నం తినాలి, అందుకు భిక్ష పెట్టమ్మా. అన్నం యొక్క ప్రయోజనం ఎంత బాగా చెప్పారండి. అందుకు పరమేశ్వరుడు ధర్మస్వరూపుడై ఈ విశ్వములో ధర్మమునందు అధిష్ఠించి ధర్మము తప్పిన వారిని హింసించి అన్నాన్ని కలిగిస్తున్నాడు. ఇక్కడ వివ్యాధినే అన్న విషయంలో మరొక అంతరార్థం కూడా ఉంది. అన్నం తయారు చేసే పద్ధతే వివ్యాధినే. వేద విజ్ఞానం అందుకే ఇంత విశేషం. బభ్రుషాయ, విశ్వంలో ప్రతిదీ ఆయన భరించేదే. ఇందాక చెప్పినటువంటి ఆ దివ్య శక్తులు అన్నింటిలో ఆయనే ఉన్నాడు. మరి ఆయనే ఉన్నప్పుడు దాన్ని భరించినట్టే కదా. ఆ భరించిన దాని యందు ఉండి ఏం చేస్తున్నాడంటే వివ్యాధినే అనేక రకములుగా వ్యథపరుస్తున్నాడు అన్నారు. ఈ వివ్యాధినే లక్షణం ప్రపంచంలో ఎలా వ్యాపింపజేసాడో చూడండి. ఒక రైతులో ఈశ్వరుడు వివ్యాధినే శక్తిని ప్రవేశింపజేస్తాడు. ఆ రైతు ధరించే నాగలిలో వివ్యాధినే శక్తి ఉంటుంది. ఆ రెండు లేకపోతే వాడు భూమిని వ్యథపరచలేడు. వాడు భూమిని భూమిగా అలా వదులుతాడా, దాన్ని వ్యథపరుస్తాడు, దున్నుతాడు కిందది పెకలించి వివ్యాధినే. ఆ తర్వాత విత్తనం విత్తనంగా ఉంటే వ్యథపరచకుండా తిండొస్తుందా చెప్పండి, దానిలో మరో వ్యథ జరగాలి, అది మార్పు చెందాలి. వివ్యాధినే అంటే పరిణామ ప్రదాయకుడు అనర్థం. ఆడు తర్వాత తయారైనటువంటి పదార్థం ఏదైతే వచ్చిందో దాన్ని మనం వివ్యాధినే చేస్తున్నాం. ఆ వచ్చిన ధాన్యాన్ని నూర్చి కళ్ళెం పెట్టి దాగరగా మరపెట్టించి ఎంత వివ్యాధినే చేస్తున్నాం అన్నం వచ్చేటప్పటికల్లా. ఇలాగ వ్యవస్థలో వివ్యాధినే వ్యవస్థ దాగి ఉంది విశ్వమంతా కూడా. తద్వారా లభించే అన్నం ద్వారా మనం పోషింపబడుతున్నాం. అందుకే నమో బభ్రుషాయ వివ్యాధినే అన్నానాం పతే నమ అనే దానిలో ఉన్న లింక్ ఇంత దివ్యమైనటువంటిది. ఇలాగ అన్న ప్రదాయకుడైనటువంటి పరమేశ్వరుడు అలా స్వామిని నమస్కరించుకుంటే ఎవడికి అన్నం లోటు ఉంటుందో చెప్పండి. తప్పకుండా అందజేస్తాడు. అందుకే కదా మనకి ఒక జానపదుల కథ ఒకటి ఉంది. ఈయన అందరికీ అన్నం పెడతట చూద్దామని పార్వతీదేవి ఒకసారి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు స్వామి అంటే అన్నం పెట్టడానికి వెళ్తున్నానన్నట్ట. సరే అయితే మీరు వెళ్ళి రండి అన్నదిట. తిరిగి వచ్చేటప్పటికి అందరికీ అన్నం పెట్టారంటే అందరికీ పెట్టానన్నట్ట ఆయన. అలాగా లేదు అబద్ధం ఆడుతున్నారు, లేదు పెట్టానన్నట్ట. మరి నా దగ్గర భరిణిలో ఒక చీమను దాచించాను, దానికి పెట్టారా లేదో అని తీసిందిట. అప్పుడు ఆ చీమ బియ్యం గింజ తింటుంది దాంట్లో. ఆయన ప్రతి ఈ కథ నిజమా అబద్ధమా పార్వతీదేవి అడిగిందా ఇది కాదు అక్కడ అర్థం. తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, ప్రతి దానిని పరిశీలించి దానికి కావలసిన ఆహారం దానికి ఇచ్చేవాడు. అన్నం అంటే మరొక అర్థం కేవలం కడుపు నింపేదని మాత్రమే కాకుండా మనకు భుక్తిం ముక్తించ దేహి అనంటే. ఒక ఆయన ఒకసారి ప్రశ్న వేశాడు, వాడు మూడు పుట్ట తిండి దొరికిపోతుంది ఆయనకి, చిన్నప్పటి నుంచి ఆకలి అంటే తెలియదు. ఏమంటే పరమేశ్వరుని ముక్తి అడిగితే బాగుంది కానీ భుక్తిందేహి భుక్తిందేహి అనడం ఏంటండి బాబు? అన్నం కోసం అడుక్కోవడమా? అసలు మనకు తెలియదండి అన్నం అనేటువంటి దానివల్ల శరీరం పోషింపబడ్డం కాదు, శరీరం ఏర్పడుతుంది. ఇది విషయం తెలుసుకోండి. అన్నం వల్ల ఏం జరుగుతుంది? శరీరం ఏర్పడుతుంది, ఒక్కొక్క అవయవం ఏర్పడుతుంది దానివల్ల, అన్నం వల్ల. అందువల్లనే మరణ అనంతరం అన్న పిండాలు పెట్టడానికి కారణం ఏంటంటే ఆ జీవుడి శరీర నిర్మాణంలో మనం బాధ్యత వహించాలి. ఎందువల్ల? ఏమంటే మనం ఇస్తే పోతుందా? వాడు బతుకు వాడికి ఉండి కదా, పోతే మనం ఇస్తే తిండి వాడికి చేరుతుందా? అసలు తిండి కూడా అర్థం కాని బ్రతుకుమంది. తిండం తప్ప తిండి గురించి జ్ఞానం లేదు మనకి. మనం ఇస్తే గానీ పోతుందా అంటే ఇస్తే పోతుందా లేదా పక్కన పెట్టు. కానీ వాడు ఎవడు పోయాడో వాడు తిండిస్తేనే నీ శరీరం నిలిచింది కనుక వాడికి నువ్వు తిండి ఇవ్వాలి. ఎంతవరకు నువ్వు తిండి తింటున్నంతకాలం ఇవ్వాల్సిందే, అది విషయం. వాడు గడుతుందో లేదో నువ్వెవడు చెప్పడానికి? నీకు ఈ దేహం ఇచ్చింది తిండి, ఆ తిండి ఇచ్చిన వాడు వాడు. అందుకు వాడు తిన్న తిండి ద్వారా నువ్వు జీవుడివై వాడి గర్భంలో ప్రవేశించి దేహం ధరించి వచ్చావు. అందుకు పురుషుడిలో అన్నగతంగా ఏర్పడ్డటువంటి వీర్యం చేత దేహం పొంది తల్లి అన్నంతో లోపల బ్రతికి వాళ్ళిద్దరు అన్నంతో దేహం తెచ్చుకుని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు పెట్టిన అన్నంతో బ్రతికి తర్వాత వాళ్ళు పోయాక వాళ్ళకి అన్నం పెట్టని వాడికి బ్రతుకుండదు సద్గతులు. ఎంతవరకు పెట్టాలి? వాళ్ళ అన్నంతో నీకు శరీరం వచ్చే వరకు. అన్న వ్యవస్థ ఒక నా పెద్ద జ్ఞానం అండి. ఇట్స్ ఎ సైన్స్, ఇట్స్ ఎ నాలెడ్జ్. మహాగ్రంథం అన్నం గురించి రాయాలి అంటే మనం అన్న వ్యవస్థ అంత ఉంది కనుకనే మనకు ఆహార నియమాలు ఉన్నాయి. ఎక్కడ పెడితే అక్కడ తినడాలు, ఏవి పెడితే అవి తినడాలు, అంట్లు ఎంగిళ్ళు ఆచార వ్యవహారాలు అన్నీ విడిచిపెట్టి ఉంటున్నామంటే అంత భ్రష్టమైన దేహాలు తెచ్చుకోవడానికి రెడీ అయిపోతున్నాం అని అర్థం. అన్నానికి ఇన్ని రహస్యాలున్నాయి. ఇంట్లో చెప్తారు, హోరే నేను పోయిన తర్వాత నాకు ఈ చాదస్తాలేమీ అక్కర్లేదురా అని రాసి కూడా కొందరు పోతుంటారు. అలా పోతే దేహం పోయిన వెంటనే ఎందుకు రాశాను బాబు అని ఏడుస్తారు వాళ్ళు. ఈ 10 రోజులు వాళ్ళు పక్కన తిరుగుతూ ఉంటారట. ఆ పెట్టేటటువంటి ఆ పిండం చేసినప్పుడు వాటిని చూసి సంతోషిస్తారు వాళ్ళిద్దరు. ఎందుకంటే మనం తీసుకెళ్ళడానికి డ్రైవర్స్ వస్తే వాళ్ళకు కూడా భోజనాలు పెట్టాలి కదా. అలాగే ఈ 10 రోజుల దానిలో ఆ వ్యవస్థ కూడా ఉంది. వాళ్ళైతే వాళ్ళు తినరు, చూసి సంతోషిస్తారు. ఈ అన్నం నుంచి ఏర్పడే సూక్ష్మ శక్తి వీడికి దేహాన్ని ఇస్తూ ఉంటుంది ఈ పోయిన జీవికి. ఇలా 10 రోజుల ఆహారంతో పిండదేహం ఏర్పడిన తర్వాత అప్పుడు ఆ దేహం ఏర్పడితే వీడిని వాళ్ళు తీసుకెళ్తారట వెహికల్ వచ్చిందని. ఆ పిండదేహం దేనికి పనికొస్తుంది అంటే మొత్తం ప్రయాణానికి పనికొస్తుంది. ఈ ప్రయాణంలో నెల రోజు మనకి 4 రోజులు వాళ్ళకి 1 రోజు కనుక మాసికాలు పెడతారు. 12 రోజులు పూర్తి అయిపోతుంది. అసలు ఒక చోటుకి చేరతాడు వాడు, ఒక మజిలి అక్కడికి వెళుతుంది. ఇక్కడ దాకా ఆహార నిర్మ వాడికి వెహికల్కి కావలసిన ఇంధనం పెట్రోలు ఇవన్నీ ఇచ్చినట్లుగా వీడు అన్నాన్ని ఇస్తూ ఉంటాడు. ఇది ఒక వ్యవస్థ. ఈ 10 రోజులు పిండంగానే పెట్టకపోతే పిండ దేహం ఏర్పడకపోతే అప్పటి వరకే ఆ కింకరులు వాడి దగ్గర ఉండే టైము 10 రోజులు దాటిపోతే వాడిని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. వదిలేసి వెళ్ళిపోయిన వాడే గతి లేక తిరుగుతూ ఉంటాడు. ఎవడి మీద వాళ్దామా, ఎవడిని పట్టుకుందామా అని తిరుగుతూ ఉంటాడు వాడు పాపం. ఇంత వ్యవస్థ ఉందండి అన్న విజ్ఞానం గురించి ఇన్ని ఉన్నాయి. అందుకు అన్నం ఎవరెవరికి కావాలి, ఎంతమందికి కావాలి? అన్నం అంటే మనం కంచంలో కనిపించే ముద్ద మాత్రమే కాదు, అందరి జీవులకి వారి వారికి కావలసినవి ఎన్ని సమకూర్చుతున్నాడో పరమేశ్వరుడు మనకేం తెలుసండి. ఇన్ని అన్నములు ఏర్పరిచినటువంటి అన్నానాంపతి అయిన పరమేశ్వరుడు. అంతేకాదు అన్నం అంటే మన ఇంద్రియములు అనుభవించే వస్తువులు. ఆహ్రియతే ఇది ఆహార.
2: ఓం నమః శివాయ. డియర్ యూజర్స్ ఆఫ్ shaivam.org, we are very much delighted to let you all know that due to the shower of grace from almighty lord shiva and the continuous support from esteemed users like you, our shaivam.org website had passed 26 successful years of service in the world of shaivam, and it is all set to sustain the same with lot more new features in the forthcoming years as well. Adding to that, like one more diamond embedded to the golden crown, we are pleased to inform the existence of a new radio, Shiva Tattvam, specifically designed to telecast Shaiva discourses. It's a humble request to you to listen that as well and extend your support. Now you can listen all the Shaiva discourses being scheduled in Shaiva Lahari and Thiruneriya Tamilosi radios in Shiva Tattvam radio only. Thanks for your esteemed support. ఓం నమ శివాయ.
3: విశ్వామిత్రుడు రామలక్ష్మణుని తీసుకువెళ్లేటప్పుడు ఆ తోవలో గంగానది యొక్క వైభవం చెప్పి కుమారస్వామి కథ చెప్తాడు. అక్కడే కుమార సంభవం అన్న మాట వాల్మీకి అంటాడు. ఆ మాటను తీసుకుని కుమార సంభవ కావ్యాన్ని రచించాడు కాళిదాసు. ఇది విశిష్టమన్నమాట. అందుకే రామలక్ష్మణ కరాంబుజార్చితం కోమలాంగమతి సుందరాకృతి దండపాణి మనిషం విభావయ. బాలరూపంతోనే ఉంటూనే బలులైన రాక్షసుల్ని సంహరించినటువంటి మహాబలుడైన సుబ్రహ్మణ్యుడు ఆ విధంగా రాక్షస సంహారం చేసి బిలద్వారంబనం త్రోచిన రాతిని దిగచి వేచి ఆ భూతాన్ని చంపడమే కాక అక్కడ అడ్డుగా ఉన్న రాయిని తీసేసి వెడలుడని అనుగ్రహించెను వెళ్ళండన్నట్ట. అందరూ ఆనందంగా వెళ్ళిపోయారు. కానీ ఆ రక్షించిన వాడు ఎవడికి కనబడ్డాడంటే ఉపాసకుడైన నత్కీరుడికి దర్శనమిచ్చాడు. ఇందుశేఖర నందను సందర్శించి ఆ చంద్రశేఖర తనయుడైనటువంటి స్వర్ణ శరీరంతో ప్రకాశిస్తున్నటువంటి సుందర స్వరూపుడు మారకోటులందుగల శృంగారము ఇందుముఖాని కొనగోరను బోలినే అన్నాడు త్యాగరాజస్వామి. కోటి మన్మథుల సౌందర్యం కూడా ఆ సుబ్రహ్మణ్యుని కాలి కొనగోరము దేనికి పనికిరాదుట. అందుకే ఆయన పేరు శృంగారస్వామి ముద్దుస్వామి అని అన్నారు. అటువంటి ఆ

శిష్యుడు నన్ను శపించి కుష్ఠరోగానుపమ వ్యధిం పడుమటంచును, దానికి శాపమోక్షమిట్లానతి ఇచ్చే, దానికి శాప విమోచన ఏం చెప్పాడంటే, ఆత్మనిలయంబగు రౌప్య నగంబు చూచినన్ మాను, నా యొక్క నివాసమైన కైలాసం చూస్తే నీకు ఇది మానుతుంది అని. కానీ ఎలాగున దర్శించిన కైలాసం ఎప్పుడు ఎప్పుడు చూస్తానయ్యా కైలాసం, శరీరం చూడు ఇలా పాడైపోతుంది, ఎక్కడో ఉత్తర దిశలో కైలాసం, ఇప్పుడే వ్యాధి చాలా ఆక్రమించుకుంది, నడవలేకపోతున్నాను అని అంటే సుబ్రహ్మణ్యుడు, కైలాసం బనే గాని ఉత్తర దిశా కైలాసం అని చాడడా కాలగ్రీవుడు. ఆయన కైలాసం అన్నాడు కానీ ఉత్తర కైలాసం అని లేదు కదా, మరో కైలాసం ఉందిలే అన్నాడు. ఎక్కడ అంటే దక్షిణ కైలాసం ఉందని, అంటే అక్కడ నుంచి వచ్చిన మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాలా అన్నాడు. కాదులే, నువ్వు అన్నీ వచ్చావు అక్కడికి వెళ్ళాలి, దాటి వచ్చేసావు అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ దాకా అంటే శ్రమే, అంటే ముందు ఆ కొలంలో వెళ్ళి స్నానం చేసిరా అన్నట్ట. కొలంలోకి దిగి తల పైకెత్తేటప్పటికల్లా కాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్నాడు అతడు. ఆ సుబ్రహ్మణ్యుడు తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ అనమాట క్షణంలో. అది సుబ్రహ్మణ్యానుగ్రహం, ఆయన తలుచుకుంటే ఏం చేయగలడు, ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని వెంటనే ఇవ్వగలడు. అందుకే ఆ ఇద్దరు అబ్బాయిలను పట్టుకుంటే చాలు, అమ్మ అయ్య వెంటనే వచ్చేస్తాడు మన దగ్గరికి. ఈ అబ్బాయి ఆ పని చేశాడు, వెంటనే తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఎక్కడ అంటే హేమముఖరీ సింధువ్రత తీరమున్, ఆ కొలంలో మునిగితే తిరిగి లేచింది ఎక్కడ అంటే సువర్ణముఖరీ నదిలోంచి లేచిట. లేచేటప్పటికల్లా కుష్ఠవ్యాధియు మానే, ఆ వ్యాధి అంతా పోయింది. పోయిన వెంటనే పరిగెత్తుకు వెళ్ళేట, ఆ లోపల ప్రకాశిస్తున్నటువంటిది యోగమయమైన దివ్యలింగము శ్రీ కాళహస్తీశ్వర లింగము, దాన్ని దర్శించాడు. హేమముఖరీ కూలస్థ కైలాసమున్ నిష్ఠాధీశ మనస్కుడై కదిసి తన్నీరంధ్రకల్లోల భూయిష్టము గొంబున తిత్తమాడి గిరిజాధీశున్ శివున్ దేవతాసే శ్రేష్ఠున్ సంస్తుతి నూరు పద్యముల చేసన్ ద్రావిడోక్తిన్ తగన్. వెంటనే ఆయన ద్రవిడ భాషలో 100 పద్యాలు అప్పటికప్పుడు చెప్పేట కాళహస్తీశ్వర స్వామి మీద తన్మయుడే చెప్పాడు. తన్మయత్వంతో పొంగులు వారింది అతని నుంచి కవిత జరి, అది 100 పద్యాలుగా. వెంటనే ఆ 100 పద్యములకు సేనానీ జనకుడు అర్థచింతామణి విద్యానిధి జ్ఞానప్రసవాంబానాథుడు కాళహస్తిపతి ప్రీతి ఉండయి, ఆ 100 పద్యాలకు ప్రీతి చెందేట. ఎవడు ప్రీతి చెందాడంటే సేనానీ జనకుడు ప్రీతి చెందాడు. సేనాని అంటే కుమారస్వామి, కుమారస్వామి తండ్రి ప్రీతి చెందేట, ఎందుకంటే ఆయన గారి పంపి తీని వచ్చాడు కదా, అది విశేషం అనమాట. ఆ సేనాని జనకుడు ఈ పద్యాలు విని ప్రత్యక్షం బగుచున్ కనబడ్డాట నత్కీరుడు ఎదురుగుండా కనబడి, భవము సాఫల్యంబు పొందే, నీ యొక్క సంసారం నీ జన్మ ఉందే అది సఫలమయ్యిందయ్యా అన్నట్ట. నీకు ఏ అహంకారం నిన్ను నువ్వు నన్ను తెలుసుకోనివ్వకుండా చేసిందో, అహంకారం కుష్ఠవ్యాధి యొక్క బాధతో పోయింది, ఇప్పుడు నువ్వు నన్ను తెలుసుకోగలిగేవు. సాహిత్య శ్రీవర నీకు ఇంపగు వరంబే నిచ్చెదన్ వేడు, నీకేది కావాలంటే అది ఇస్తాను అని అడిగితే వెంటనే అన్నట్ట, నిటలంబున అంజలి పుట ఘటనంబున రించి ప్రమద గద్గదగల అస్ఫుట వర్ణస్తుతి భాషార్భటయున్ రోమోద్గంబు పై పై వరగన్. వెంటనే పులకించిపోయి మాట్లాడేట, ఆ కవిత్వం సరిగ్గా పలకలేదుట, ఎందుకంటే ఆనందోద్రేకంతో వచ్చింది గనక మాటలు సరిగ్గా లేక తడబడుతూ ఏడుస్తూ శివుణ్ణి స్తోత్రం చేసి, స్వామి జీవితం అంటే ఏంటో తెలిసిపోయిందయ్యా నాకు, ఈ సంసారము దుఃఖావాసానందంబు, ఇందులో ఆనందం దుఃఖంతో ఉన్నటువంటిదే, పూర్తిగా ఆనందం ఆభాసే, దుఃఖమే ఇక్కడ నిజం, దీని వర్ణింపంగా ఏ సుఖము కలుగు, ఇంతకాలం ఈ సంసారాన్ని వర్ణించుకుంటూ నేను కూర్చున్నాను, నేను నాళ్ళకి సంసార సారమైనటువంటి నిన్ను వర్ణించానయ్యా, దీని వర్జింపంగా ఏ సుఖము కలుగు దయనన్న అసుఖమును గొప్పవి, ఈ సంసారంగాని వర్జించిస్తే ఏ సుఖం వస్తుందో ఆ సుఖాన్ని నాకు ఇవ్వు అన్నాడు. అంటే జన్మరాహిత్యాన్ని ప్రసాదించమని అడిగిన వెంటనే ఆ శంకరుడు అనుగ్రహించి తనలో అతనికి ఐక్యాన్ని ఘటింపజేసేట, సాయుధ్యాన్ని ప్రసాదించాడు నత్కీరునికి. అంతేకాదు ఆ నత్కీరుడు రచించినటువంటి ఆ శతకం ఇప్పటికీ ద్రవిడ భాష వారందరికీ పారాయణ యోగ్యంగా ఉన్నది, అదే కాళహస్తీశ్వరుని యొక్క స్తుతిగా ప్రసిద్ధి చెందింది. అలాంటి కాళహస్తీశ్వరుని యొక్క నత్కీరుని శతకంతో ఆయన ఆరాధించి తరించిన వారు ఎందరెందరో. ఏమిటయ్యా నియమాలు అంటే భక్తి భక్తి భక్తి, ఆ భక్తున్న వారు ఎవరైనా సరే తప్పకుండా తరించుతారు అని చెప్తూ అదే మధురానగరంలో, అంటే మధురానగరం అంటే మధురై అన్నమాట, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఆ మధురైలో ఒక వేశ్యావాటికున్నది, అక్కడ మాణిక్యవల్లి అనేటటువంటి ఒక వేశ్యాంగన, ఆమె ఈ వేశ్యలందరికీ పెద్దవలే ఉండేటువంటిది. అక్కడ

0: ఆమెకి కొంతకాలానికి ఒక కవల పిల్లలు పుట్టేట. ముద్దుమొగంబుల కన్యలిద్దరు శివభక్తి తనువులెత్తిన పగిదిలి. వాళ్ళు ఎలా ఉన్నారంటే శివభక్తి రూపుగట్టిందా అన్నట్టున్నట్ట, శివభక్తి పుట్టిందా అని. అంతేగాని ఒక వారకాంతకి పుట్టవలసిన పిల్లలు కారు, శివభక్తి యుక్తులై పుట్టారట వాళ్ళు. అయితే ఎప్పుడైతే వాళ్ళు పుట్టి పెరుగుతున్నారో ఈమెలో అనేక ఆశలు రేకెత్తాయి. రేకెత్తి తమ కులవృత్తిలో వీరి వల్ల అనేకం సంపాదించవచ్చు అని పెక్కుతెరగుల ఈ రీతి పెంచి, ఆ పెంచడం కూడా వాళ్ళ కులవృత్తికి అనుగుణమైన వాతావరణంలో పెంచి అనేకములైనటువంటి పణ్యధర్మంబు అంటే శరీరంతో వ్యాపారం చేసేటువంటి ధర్మాలన్నీ బోధిస్తూ ఉంటే మదిలో ఉన్న పట్టుబడక ఆ తల్లి చెప్పే బోధలేమి వీళ్ళకి ఎక్కట్లేదుట. వీళ్ళకి లోపల నుంచి తమంత తాముగా కలుగుతున్న మరో ధర్మం ఉంది, అదేమిటంటే శైవ ధర్మం వే ధర్మంబుగా విధించే. వాళ్ళకి తెలియకుండానే శివధర్మం ఒక్కటే వాళ్ళకి అర్థమవుతుంది, కనుక ఏమీ అర్థం కావట్లేదుట. ఆ పసిబిడ్డలు ఏమి జననాంతర వాసనయో, ఏమి జననాంతర వాసనయో కనుంగవన్ చూపులి గుర్చుచో శివుని చూడదలంతురు. ఒక అత్యద్భుతమైన పద్యం ఇది. దూర్జటి గారు వారి శివభక్తిని వర్ణిస్తున్నారు. ఆ పసిబిడ్డలు ఏమి జననాంతర వాసనయో కనుంగవన్ చూపులి గుర్చుచో శివుని చూడదలంతురు పల్క నేర్చుచో తాపస మానసాంబుధి సుధాకరు శంకర రూప వర్ణనాలపములాడబోదురు కళానిధి శేఖర భక్తియుక్తలై. అదేమి జన్మాంతరాల వాసనో, లేకపోతే వాళ్ళకి చూపులొచ్చిన దగ్గర నుంచి శివుణ్ణే చూడాలనుకుంటున్నారట, మాటలొచ్చిన దగ్గర నుంచి మహాదేవా అనుకుంటా స్వామినే వర్ణిస్తున్నారట, మరో ప్రపంచం లేదు. అంతేకాదు వీళ్ళ శరీరం క్రమంగా పెరుగుతూ ఉంటే దానితో పాటు శివభక్తి పెరుగుతుందిట, అంత చక్కగా వర్ణించాడు. శైవాగమంతర జ్ఞానంబు తనులతా ప్రభయు అంతంతకు అభినవముగా. శరీరంలో సౌందర్యం ఎంత పెరుగుతుందో శివభక్తి అంత పెరుగుతుంది. ఈ విధంగా వారు నిత్యము కూడా దైవంగా ఎంచుకున్నది ఎవరినంటే కాళహస్తీశ్వర స్వామిని ఎంచుకుని నత్కీరుడు రచించినటువంటి కాళహస్తీశ్వర శతకాన్ని నిరంతరము నిత్యవ్రతంబుగా పఠించుచు శంభుడే తమకు పరమపురుషుండనియుండా శివుడే తనకు సర్వస్వము అని ఉంటే, ఇక్కడ ఈమె చేస్తున్నది ఏమిటి అంటే కామశాస్త్రమంతా బోధిస్తుందిట, కానీ ఒక్కటి వీళ్ళకి అర్థం కావట్లేదుట. శివుడికి సంబంధించింది ఏది చెప్పినా వెంటనే అర్థమైపోతుందిట. ఆ జీవుడు దేని ద్వారా తరించాలనే పుణ్యం మూట కట్టుకొచ్చాడో ఆ విద్యే ఎక్కుతుంది, ఇంకే విద్యలు ఎక్కువ. అందుకే ప్రహ్లాదుడికి రాక్షస విద్యలు ఎన్ని నేర్పినా ఆయన విష్ణు ధర్మం తప్ప ఏది ఎక్కలేదు. అలాగే వీళ్ళకి బాల్యము నుంచి కూడా శివభక్తి తప్ప మరేమీ లేదు. ఎప్పుడు చూసినా విభూతి పెట్టుకుని రుద్రాక్షలు ధరించి శివచింతన చేసుకుంటూ ఉంటే మొదట్లో బాల్యంలో సహించింది, ఇప్పుడు యవ్వనం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అలాగే ఉండగానే తల్లి కోపం వచ్చింది. రసికులు మీ గాన రసమాన వచ్చిరి పాడరే శివభక్తి పాడుగాను, జానలు మీ విలాసము చూడవచ్చిరి చూడరే శివభక్తి చూరవోను, వల్లవుల్ మీతోడ భషింపవచ్చిరి పలుకరే శివభక్తి పారిపోను. మీతో కబుర్లాడాలని మీరు వీణలు మీటాలని అనేక మంది ఎదురు చూస్తుంటే ఈ శివ పూజలేమిటి మీకు ఆ శివభక్తి పాడుగాను అన్నారట. వాళ్ళు చెప్తున్నారు సమాధానం, శ్రీకాళహస్తిపతి పదకోకనదారాధనంబె కులధర్మము తల్లోక వ్యాపక చిద్విద్యాకార స్మృతి కణాచి మదంబా. అమ్మా ఒక్క మాట, మాకు సహజ ధర్మం ఏమిటి అంటే ఆ శివదర్శనము శివభక్తి మాత్రమే సహజ ధర్మం. పైగా తల్లి అంటుంది మన వద్ద మణిమంత్ర ఔషధాలు ఉండాలి సుమా అంటుంది. ప్రతి విద్యలో మణిమంత్ర ఔషధాలు ఉంటాయట. మణి అంటే మణులు. ఈ మణులు ఏం చేస్తాయంటే వాళ్ళ దగ్గర ఉన్న విద్యని రాణింపజేస్తాయి. ఇప్పుడు కూడా నాకు ఫలానా గ్రహం బాగోలేదు, నాకు ఏ రాయి బాగుంటుంది చెప్పండి అని అంటూ ఉంటాం మనం. ఇది మణులు అన్నమాట. ఇక రెండవది మంత్రం, ఏదైనా మంత్ర జపం. మూడవది ఔషధం. ఇవి ప్రతి విద్యకి వాళ్ళకి దగ్గర ఈ మణిమంత్ర ఔషధాలు ఉంటాయి ప్రతి విద్యకి. ఆ విద్యలో వాళ్ళు కాపాడబడాలి. కనుక వీళ్ళకి కొన్ని మణిమంత్ర ఔషధాలు ఉన్నాయి, కామశాస్త్రాలు ఇవన్నీ చెప్పబడ్డాయి. కనుక ఈ మణులు ఈ మంత్రాలు ఈ ఔషధాలు వాడండి అని చెప్తారు. అందుకే ఏమైనా మందు పెట్టేశారా అని సామెత మనం వింటూ ఉంటాం. ఇవన్నీ వీళ్ళ విద్యల్లో చెప్పబడ్డ విశేషాలు అన్నమాట. ఏ మందు పెడితే ఎవరు లొంగుతారు, ఏ మంత్రం వేస్తే ఎవరిని వశీకరణం చేయొచ్చు, ఏ మణులు వాడాలి, ఇవన్నీ కూడా వాళ్ళ విద్యలు వాళ్ళకున్నాయి. ఆ మణిమంత్ర ఔషధాలు ఇస్తాను నేర్చుకోండి అన్నది తల్లి. వాళ్ళు దానికి సమాధానం చెప్తున్నారు, మణిమంత్ర ఔషధ శక్తుచే విటుల ప్రేమగ్రస్తులం చేసి తన్మణిభూషాదులు పుచ్చుకోగొలుపదమ్మా బుద్ధి. మా బుద్ధి నువ్వు చెప్పే మణిమంత్ర ఔషధాల దగ్గరికి వెళ్ళట్లే. మేమెప్పుడో మణులు మంత్రం ఔషధం కూడా సంపాదించుకున్నాం. ఏమిటో తెలుసా, మణి రుద్రాక్షయే మణి పంచాక్షరి మంత్రము ఔషధము భస్మంబు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. శివభక్తుడికి ఏదయ్యా మణి, రుద్రాక్షకు మించిన మణి లేదు. అది చూడగానే ఒళ్ళు పులకిస్తుందిట. అంతేకాదు పంచాక్షరియే మంత్రము భస్మమే ఔషధం చాలు. ఇవి ఉంటే చాలమ్మా. ఆత్మనాథుండు దక్షిణ కైలాస విభుండు. ఆ దక్షిణ కైలాసపతి అయినటువంటి కాళహస్తీశ్వరుడే మాకు. ఆయన్ని ఒకసారి అటువైపు మనస్సు చెడితే ఇటువైపు రాదమ్మా. మందార మకరందము అదుల్యమున తేలు మధుపంబు ఓవునే మదనములకు. భక్తులు ఎక్కడుండి మాట్లాడినా ఒకటే లాంగ్వేజ్ వాళ్ళది, వాళ్ళ హృదయ ఘోష ఒకటే. అందుకే శివుని అపేక్షించిన చిత్తంబు చిత్తజాయత్తమై విటులపై ఆశపడునే. పరశివ స్తుతి కథా భాషలు విను వీణులు ఆనునే కుంటెనలాడు పలుకులు. ఈ లోకంలో వీణ్ణి మెప్పించడానికి వాణ్ణి మెప్పించడానికి ఎవడితో ఏం మాట్లాడితే ఏమొస్తుందో అని తర్ఫీదురిచ్చుకుని ఇన్ని మాట్లాడుతూ వృధా కాలక్షేపం చేసే కన్నా ఈ నోటితో ఆ అక్షరాధీశ్వరుడైన ఆ శంకరుని నృతించడం దివ్యం. అదే లభించినప్పుడు ఈ పిచ్చి మాటలు ఎందుకమ్మా. ఈశ్వరేశ్వరమూర్తి నిక్షింపగోరుడు చూపు అన్యరూపంబు చూడజనునే. ముక్తి వల్లభు అనురక్తి కూడదలంచు కాయంబు కూడునే కాముకులను. ఆ శంకరంలో లీనమవడానికి తపించిపోయేటటువంటి ఈ జీవుడు ఈ వృధా మానవుల వైపు కోరుకుంటాడా. హరుని భవహరు శ్రీ కళహస్తి నిలయు వినుతి యొనరించు జిహ్విక మనుజతతికి ప్రియము చెప్పంగపోవునే నయము మీరా. ఆయన్ని వినిపించవలసిన నోరు మానవుణ్ణి వినిపించదు. ఇదే అంటాడు అన్నమయ్య, నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరులను తింపగ నోపదు జిహ్వ. ఆయన్ని కీర్తించని నోలి నాలికతో మరెవరిని కీర్తించలేం అని వారధర్మోపదేశంబు వలదు తల్లి. ఇప్పుడు ఆ ధర్మోపదేశాలు మాకొద్దు. అమృతముగ్రోలు జిహ్వ చవి అందుదలంచున తేనే ఇంటిలో అమరమహీర్హం ఉదయమైన నరుండవనీసు వేడునే. అమృతాన్ని తాగిన నాలికకి ఇంకే రుచిలైనా కావాలా చెప్పు. అలాగే ఇంట్లో కల్పవృక్షం ఉంచుకుని వాడి పంచనా వీడి పంచనా వెళ్ళి అడుక్కోవలసిన అవసరం ఉంది. అలాగే యమిజన భాగ్య రూపముకు ఆదిమతత్వము కళహస్తి దైవము. యమిజన భాగ్య రూపము, యమిజనులు అంటే యమి అంటే నిగ్రహ శక్తి కలిగినటువంటి మౌనులు. ఆ మౌనుల యొక్క భాగ్యమైనటువంటి ఆది దైవము కళహస్తిపతి ఆయన్ని భజయించు మానసము వారవధూమద సౌఖ్యమందునే. ఆ మనస్సు ఆ ఆనందంలో ఉన్నటువంటిది ఈ లోక సుఖాల వైపు వెళ్ళదు అని ఎప్పుడైతే చెప్పారో వీళ్ళని మార్చడం ఇంకా కష్టమనుకున్నారు. ఇక్కడ ఉండడం ఇంకా కష్టమని వీళ్ళు అనుకున్నారు. ఇక్కడ నుంచి ఎలాగైనా పారిపోవాలి అని వీళ్ళు అనుకుంటున్నారన్న విషయం ఓ ఇద్దరు దొంగలకు తెలిసిందిట. తెలిసి వెంటనే ఏమన్నారంటే, ఎవరైనా ఒక మహాత్ముడు వస్తే కాళహస్తి వెళ్ళిపోదామని ఎదురు చూస్తున్నారు వీళ్ళు. తోవ తెలియక ఎవరి తోడైనా తీసుకుందామని ఆ విషయం కనుగొని ఆ ఇద్దరు దొంగలు మంచి శివదీక్షాపరుల వలె వేషాలు వేసుకుని వచ్చారు. చక్కగా భస్మరేఖలు, తర్వాత రుద్రాక్షలు వేసుకుని పంచాక్షరి జపం చేసుకుని వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం, అన్ని ఏర్పాట్లు చేసుకునండి, తోవ ఖర్చులు అవన్నీ కావాలి, ఇక్కడి నుంచి కాళహస్తి వెళ్ళాలంటే ఆ కారణం చేత మీ దగ్గరున్న అలంకారాలన్నీ పట్టుకురండి, మన తోవ ఖర్చులకు వరకు వస్తాయన్నారు. వీళ్ళు మాత్రము కేవలం శివ చిన్న ధారణ చేసుకుని సాత్వికమైన వస్త్రధారణ చేసి బయలుదేరారు వాళ్ళ వెంట. ఈ తోవలో వాళ్ళు అనేక నగరాలు అవన్నీ దాటి వెళుతూ ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళు వెళుతూ ఎంతటి దేవతల్ని చూశారంటే, అక్కడ నుండి వారు సుఖమైన ప్రయాణమున చిదంబరు మృక్కుల ఇక్క తాండవ సముద్ధత పాద నిపాతి తంగదు ఆ వాక్కమలే సమానస నివాస భవున్ శివకామ సుందరిన్ ప్రక్కన నారతంబు బెడబాయగనేని జితాంగ సంభవున్. అటువంటి శివకామ సుందరి సమేతుడి నటరాజు నివసించే చిదంబరము, ఇంకా ఆ త్రోవలో ఉన్నటువంటి అనేక దివ్యక్షేత్రాలు నడిచి వెళుతూ ఉంటే తోవలో అడవులు వస్తున్నాయి, ఊళ్ళు వస్తున్నాయి. వీళ్ళు కాచు కూర్చున్నట్ట. ఎక్కడైనా ఒక అడవి కనబడితే ఇక్కడ వీళ్ళని చంపి ఈ నగలు తీసుకుందామా అనుకుంటున్నారు. అలాగే ఏదైనా ఊరు కనబడితే చుట్టూ ఎవరూ లేకుండా చూసి చంపేద్దాం అనుకుంటున్నట్ట. అలాగే ఎక్కడ వీళ్ళు చంపేద్దాం అనుకుంటున్నారో అక్కడక్కడ ఒక అడ్డంకి వస్తుందట. ఆ అడ్డంకి ఎలా వస్తుందంటే, ఇక్కడ కూయి చెప్పుటకు ఎంత దూరము చెప్పు మార్చిపోవనిక్కడ వైపు నట్టడవి ఇక్కడ చేరువ ఊరు పల్లె లేదు ఇక్కడ ఎవ్వరూ తిరుగరు ఇక్కడ నేడేది ప్రొద్దు దాచుకోనిక్కడ వాట మటంచు. వాళ్ళు అనేకములైన సదుపాయాలు చూసుకుంటున్నారు. ఇక్కడ అరిస్తే ఎవరికి వినబడదు, అంత దూరంగా జనాలు ఉన్నారు కనుక ఇక్కడ చెప్పవచ్చు అనుకుంటున్నారు. మరొక చోట ఇది నట్టడివి కనుక ఏం చేసినా ఎవరికి కనబడదు, ఈ చుట్టుపక్కల ఊరు పల్లె లేదు ఇక్కడ రాత్రి అయిపోయింది కనుక జనసంచారం లేదు అని వీలు కోసం చూస్తున్నారు. ఎప్పుడు వీళ్ళు వీలు కోసం చూసి కత్తి నూరుకోబోతున్నారో అప్పుడు ఎవడో ఒకటి అక్కడికి వస్తున్నట్ట. ఆ రావడం ఎలాగుంటే రాజును సేనయున్, ఒకసారి ఒక ఆ ఊరు రాజుగారు సేన అటువైపు వెళుతుందిట, వెళ్ళగానే అయ్యో అవకాశం చేజారిపోయింది అనుకున్నట్ట. మరొక చోట శబర రాజు పులింద భటాలయున్, అడవుల్లోకి వెళుతూ ఉంటే అక్కడ చంపేద్దాం అనుకునేటప్పటికల్లా అక్కడ బోయరాజు, చూడండి ఇక్కడ బాగా గమనించండి, అవడ ఒక వ్యక్తి కాదు ఒక రాజు, ఆయన వెనకాల సేన. ఇక్కడ కూడా ఒక బోయల రాజు, ఆయన వెనకాల సేన. మరొక చోటకు వెళ్ళేటప్పటికల్లా వణిగ్రాజును వైశ్యులున్, ఒక వైశ్య బృందం వాళ్ళకు అధిపతి కనబడుతున్నట్ట. ఇంకొక చోటకి వెళ్ళేటప్పటికీ తపసి రాజును శిష్యతతిన్, తాపసుల రాజు శిష్యులు వాళ్ళతో చుట్టూ శిష్యులు, ఒక మహాతపస్వి ఆయన అనుసరించి కొందరు శిష్యులు. కొన్ని చోట్లకు వెళ్ళేటప్పటికల్లా కపాల భృద్రాజును జోగిపిండులు, మరొక చోట మహాశివయోగులు పాశుపత యోగులుంటే వాళ్ళకు ఒక పాశుపత యోగిరాజు ముందున్నట్ట. ఆ వెనకాలంతా పాశుపత వేషధారులైనటువంటి శిష్యులున్నారు. ఇంకొక చోట పశురక్షక రాజును గొల్లవాండ్రునే, పశువుల కాపరిగా పెద్దవాడు ఉంటే ఆయనతో పాటు ఇతర గోపాలకులందరూ ఉన్నారట. ఇలాగా ఎవరిన్ని రూపాలతో తిరుగుతున్నారంటే రాజధరుండుతో చెవుడు రాజుముఖీమణి రక్షణార్థమై ఆ చంద్రశేఖరుడు. వీళ్ళు ఎప్పుడు చంపుదామనుకుంటే అప్పుడు ఇలా వచ్చి కనబడుతున్నట్ట, ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా, ఒక చోట రాజు సేనలతో, ఇంకొక చోట శబరరాజు అంటే బోయిల రాజు బోయిలతో, ఇంకొక చోట వైశ్యరాజు వైశ్యులతో, ఇంకొక చోట మహాతపస్వి తాపసుల శిష్యులతో, మరొక చోట పాశుపత యోగిగా శిష్యులతో, ఇంకొక చోట పశుపాలకుడుగా గోపాలకులతో. ఇక్కడ విశేషం ఏమిటంటే రుద్ర నమక మంత్ర స్వరూపాలన్నీ ఇక్కడ చూపిస్తున్నాడు. అది విశేషం, మొత్తం రుద్రంలో చెప్పబడ్డటువంటి విశేషం. నమో మృగయుభ్య శనిభ్యశ్చ వో నమో నమః, క్షేత్రాణాం పతయే నమః, పుష్టానాం పతయే నమః, ఉపవీతాయ పుష్టానాం పతయే నమః అని ప్రతి వర్ణములో ప్రతి మార్గంలో శివుడే ఉన్నాడు అని చెప్పడానికి రాజును వర్ణించాడు, వైశ్యుల్ని వర్ణించాడు, బోయవారిని వర్ణించాడు, తపస్సుల్ని వర్ణించాడు, యోగుల్ని వర్ణించాడు, పశుపాలకుల్ని వర్ణించాడు. ఇవన్నీ కూడా శివ విభూతులతో ప్రకాశిస్తూ ఉంటాయి. కనుక రుద్ర నమక మంత్రాల్లో చెప్పబడ్డటువంటి తన తత్వాన్నంతటిని కూడా దర్శింపజేశాడు. కానీ వచ్చినవాడు శివుడని తెలియదు, అసలు తమకు ప్రమాదంలో ఉన్నామని వాళ్ళకి తెలియదు, ప్రమాదం తలపడదామని వీళ్ళకి తెలుసు, ప్రమాదంలో పడబోతున్నామని వాళ్ళకి తెలిసి రక్షించు స్వామి అనుకోవట్లే, వాళ్ళ హృదయంలో స్వామి ఉన్నాడంతే, రక్షించమనే మొరలేదు. రక్షకుడే హృదయంలో కూర్చున్నాడు, ఆయన హృదయంలో ఉంటే ఆయన అడుగడుగు నా కనిపెట్టుకు రక్షించుకుంటాడు, అదే విశేషం అన్నమాట. ఆ రక్షణ ఎలా ఇస్తున్నాడో చూసారా, అడగకుండా ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ రక్షించాలో అక్కడ రక్షించుకుంటూ వస్తున్నాడు, అది స్వామి యొక్క కరుణ. అందుకే మహాదేవా అనుకుని వెళ్ళేవాడు వెనకాల దూడ వెంట ఆవులా పరిగెడతాను నేను మా ఆవిడ అని చెప్పాడు శివుడు. అంటే పార్వతీ సహితుడై ఆ భక్తుడి వెంట పరిగెడతాడట. దానికి ఉదాహరణ ఇదే, అడవుల వెంట పరి తిరుగుతూ ఉంటే ఎప్పుడు నరుకుదామా అనే మహారాక్షసులు లాంటి దుర్మార్గులు పక్కనే ఉంటే వాళ్ళతోడు తీసుకుని పెడుతున్నా వీళ్ళకి ప్రమాదం లేదంటే, పవి పుష్పంబగు అగ్ని మంచగు నకూపారంభు భూమి స్థలమౌ శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమౌ అవనీ మండలి లోపలన్ శివశివే త్యభాషణోల్లాసికిన్ శివనీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. అయ్యా శివశివ అనుకునే వాడికి వాడి మీద వజ్రాయుధం వేస్తే పూలదండ అయిపోతుందిట, పవి పుష్పంబగు అగ్ని మంచగు, వాడిని అగ్నిలో తోసిస్తే అది మంచు అయిపోతుందిట, అకూపారంభు భూమి స్థలము సముద్రంలో పడేస్తే అది భూమి అయిపోతుందిట, శత్రుండ అతిమిత్రుడవు విషము దివ్యాహారము. ఏమిటయ్యా శివశివే త్యభాషణోల్లాసికిన్, శివశివాని ఉల్లాసంగా ఎవరు సంకీర్తన చేస్తారో వారికి అడుగడుగున శివరక్ష లభిస్తుంది. అందువల్లనే ఈ శత్రువుల వల్ల కూడా ఏమీ ప్రమాదం రావడం లేదు. ఇలా చేరుకుని అనేక క్షేత్రములు దాటి వెళ్ళారు. అలా వెళుతూ ఉంటే ఒక చోట వాళ్ళు విశ్వనాథుని అంటే కాశీపతి అయిన కాళహస్తీశ్వర స్వామిని దర్శనం చేసుకుంటూ వెళుతూ అనేక క్షేత్రాల దశలో ఉన్న శివుణ్ణి కూడా చూస్తున్నారు. అలా ఒక పల్లెకు వెళ్ళారు. ఆ పల్లెలో ఉదయాన్నే లేచి వాళ్ళ నిత్యకృత్యమైన శివార్చన చేసుకోబోతున్నారు. వాళ్ళు అనుకున్నారు ఇప్పటికే దగ్గరకు వచ్చేసాం, ఇంకాసేపట్లో కాళహస్తికి చేరిపోతారు వీరు, చేరిపోతే మనకు లాభం లేదు, ఇంకా ఇవాళ తప్పదు, నేడు అబ్జాస్యలను చంపి భూషారత్నాది ధనంబు పుచ్చుకొని ఇచ్చావృత్తి పోవచ్చు కాంతారంబులు పడి నిర్గమించి. వాళ్ళు ఆ అడవి దగ్గర ఒక చెట్టు నీడ కూర్చుని పూజ చేసుకుంటున్నారు. ఆ సమయంలో వీళ్ళు అనుకుంటున్నారు ఇది దాటిపోతే మరి అవకాశం దొరకదు కనుక ఏదైనా సరే మన ఇవాళ చంపేయక తప్పదని కత్తులు తీస్తున్నట్ట ఈ చప్పుడు చెల్లెలు వింది. విని వెంటనే ఆ పాపాత్ములు అరిష్ట సాధ్వసము చేయన్ చెల్లియున్ మెల్లనే అప్పా చూడుము అటన్నా, అక్క చూడు ఏం చేస్తున్నాదో అని అంటే కన్నెనకి, ఓ అమ్మ పరాకేటికే ఎందుకలా బాధపడతావు, చెప్పన్ చూపగరాని లోకజనకున్ శ్రీకాళహస్తీసు మా అప్పయ్యన్ భజయింప, ఏమైనా ఏమయ్యన్ మదిని చూడవే. మా అప్పయ్యా అన్నది ఎంత గొప్ప, మా అప్ప అయ్యా అంటే మా అయ్య అయినటువంటి సర్వేశ్వరుడు సదాశివుడు హృదయంలో ఉన్నాడు, భయపడకు అనగానే వెంటనే అక్క చెప్పిన మాటకి తదేక నిష్టాపావన భావన సమాధి పరవశులగుచున్ సేవింపంగా. భక్తిలో భయం ఉండకూడదు, స్వామున్నాడు నాకేమిటి అనే స్థితి. అందుకే వాళ్ళ కత్తులు నూరుతున్నా ఈ హృదయంలో శివభావన ఊరుతుంది, అందువల్ల ఆ నూరుతున్న కత్తులు వీళ్ళనేమి చెయ్యవు అనేటువంటి పరవశ ధ్యాన సమాధిలో నిమగ్నమై శివారాధన చేసుకుంటూ ఉంటే ఒక గుంపు వచ్చింది, ఎట్నుంచో వచ్చింది అడవుల్లోంచి. ఆ గుంపు ఎవరు అంటే శివక్షేత్రానికి యాత్రకు వెళుతున్న గుంపు. అందులో ఆ గుంపుకో నాయకుడు ఉన్నాడు. అతడు ఎంత అందంగా ఉన్నాడంటే ఆ గుంపు స్తోత్రాలు చేస్తుందట. ఎవరిని? శ్రీకాళహస్తి గౌరీపతి స్తోత్రములు పెట్టిన ఆ విధంగా గౌరీపతి స్తోత్రాలు చేస్తూ ఒక్కొక్కరు విభూతి కట్లు వేసుకుని చిందులు వేస్తూ వస్తూ ఉంటే వారి మధ్య మౌనంగా ఒక దండాన్ని పట్టుకుని బ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తూ విపు త్రిపుండ్ర ధారణ చేసి రుద్రాక్షలు వేలాడుతున్నటువంటి మహా తేజస్సాలు మౌనంగా వస్తున్నట్ట, వారి వెంట చిందులు వేస్తూ భక్తులందరూ వస్తున్నారు, అందరూ కలిసి శివధ్యానం చేసుకుంటున్నారు. ఇలాగా ద్రవిడ జంగమ వేషంబులవధరించి ఆ ద్రవిడ దేశానికి చెందినటువంటి శైవారాధకులందరూ రాగానే వీళ్ళకు ఒక్కసారి ఆ సందడి అంతమంది ఒక్కసారి రాగానే భయపడిపోయి వీళ్ళు ఇంకా అడవుల్లోకి పారిపోయారు దొంగలు. ఇంకా వాళ్ళ ఐపు లేదు, వీళ్ళిద్దరూ ఉండిపోయారు. ఇప్పుడు కాళహస్తికి ఎలా వెళ్లాలో వీళ్ళకి తెలియడం లేదు. వచ్చారట వాళ్ళు, ఎందుకున్నారు ఇక్కడ అన్నట్ట పెద్ద. స్వామి దగ్గరికి వెళ్ళాలని బయలుదేరాం, వాళ్ళు ఇలా చంపబోయారు, ఏమి చేయాలనుకున్నాం, ఈ లోపల వాళ్ళు పారిపోయారు అంటే, మా యమ్మలారా కరుణాతోయనిధిన్ కాళహస్తి తుహినాంశుధరున్ శ్రేయోనిధి ఆరాధన సేయం గొనిపోయదు ప్రచింతయుడుగుడి. ఆ శివుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారా, నేను తీసుకెళ్తాను రండి అన్నట్ట అని ఆయన తీసుకెళ్తూ వీళ్ళతో కబుర్లాడుతూ వెళుతున్నట్ట. ఆ కబుర్లాడుతూ అడవిలో వెళుతూ ఉంటే వీళ్ళకి అడవిలో వెళుతున్నట్టు అనిపించలేదు. ఇంతవరకు వాళ్ళకి ఆయాసము బాధ వచ్చింది, కానీ ఇప్పుడు అసలు ఆయాసమే లేదుట. ఎందుకంటే చల్లగా అనిపిస్తుంది, పైన ఏదో తెలియదు చక్కని నీడ ఏదో ఉన్నట్టు అనిపించింది వాళ్ళు. అవే ఇంతవరకు చెట్లు నీడలు తిరిగారు, ఆ నీడలు కూడా ఈ చల్లదనం ఇవ్వలేదుట, అంత చల్లగా ఉందిట. అంతేకాదు ఆయనతో పాటు వీళ్ళు నడుస్తున్నారు, ఆయన అడుగులు వేసి వెళుతూ ఉంటే చెట్ల నుంచి వాటంతట అవే పువ్వులు కురుస్తున్నాయట విశిష్టంగా. అంతేకాదు పక్షులు కూడా కమ్మని గానాలు చేస్తూ ఉన్నాయట, వాతావరణమే అసలు భూమి మీద ఉన్నట్టు అనిపించలేదుట ఆయనతో పాటు నడుస్తూ ఉంటే. ఆయన కబుర్లు చెప్తూ మార్గాయాసం లేకుండా సరిగ్గా కాళహస్తి పురం దగ్గరికి తీసుకెళ్ళి అదిగో ఊరు వచ్చేసామన్నట్ట. వాళ్ళు ఒక్కసారి కాళహస్తిని చూసి నమస్కరించి వెనక్కి తిరిగేసేప్పటికల్లా ఈ బృందము లేదు, నాయకుడు లేదు. వెంటనే అనుకున్నారు, ఏ స్వామి ఏ పథాం పథిరక్ష ఐల వృధాయ వ్యుథ అంటుంది రుద్రం. ఏ మహానుభావుడు ప్రతి మార్గంలో ఉండి మనల్ని రక్షిస్తుంటాడో అన్న ప్రదాతో ఆ రుద్రునికి నమస్కారము అని ప్రతి మార్గంలో ఉంటాట. నమ పచ్చాయచ అన్నారు. పచ్చాయచ అంటే పథములో ఎందు ఉండి కాపాడే రుద్రునికి నమస్కారం. ఎలాంటి మార్గాలున్నాయో వర్ణిస్తాడు రుద్రంలో. అవేమిటంటే కంటకాలతో ఉన్న మార్గములు, కాలిబాటలు, రాజమార్గములు, నమ ప్రపచ్చాయచ కిగుంశిలాయచ నమ క్షయణాయచ అనేటువంటివి. అలాగే నలుగురు నడవడం వల్ల నలిగిన బాటలు, ఎవరు అడుగులు వేయకపోవడం వల్ల కంటకాలతో రాళ్లతో ఉన్న బాటలు, ఇన్ని బాటలలోనూ నాకు ఆ పరమాత్మ రక్షించుగాక అని చెప్తారు. రుద్ర మంత్రాల్లో ఉండే భావం అది. అన్ని మార్గాలలో రక్షించేటటువంటి వాడు ఆయనే. అందుకే మార్గాలలో కూడా ఒక్కసారి శివుని తలంచుకుంటే ప్రతి మార్గంలో ఆయన రక్షిస్తాడు. మార్గాలంటే తోవలు. ఏ తోవలు? మన బ్రతుకు తోవలు, మన బ్రతుకు మలచుకున్న త్రోవలు, మన ఆలోచనలు పరిగెడుతున్న దారులు. ఏ ఆలోచనలో పరిగెడుతున్నా శివుణ్ణి తలంచుకుంటే ప్రతి ఆలోచనలో, ప్రతి మలుపులో, ప్రతి నిర్ణయంలో ఆయన నుండి మనల్ని ఆదుకుంటాడు. అందుకు నిదర్శనమిదే. శివచింతన తప్ప వీళ్ళకి ఏమీ తెలియదు. మమ్మల్ని రక్షించు స్వామి అని కూడా అనలేదు. వీళ్ళు నడుస్తుంది శివునికి అభిముఖంగా. ఎవడు శివుడి వైపు నడుస్తాడో వాడికి అడుగడుగున రక్ష, శివరక్ష అది ఇక్కడ జరుగుతోందనమాట. ఈ విధంగా ఎప్పుడైతే వాళ్ళు అంతర్ధానం అయిపోయారో వెంటనే వీళ్ళు ఒళ్ళు జల్లుమంది. ఎవరు ఏమైపోయారు క్షణంలో వీళ్ళు? అప్పుడు అనుకున్నారు, వచ్చినవాడు శ్రీ కాళహస్తి మహాదేవుడు, జంగమాకృతి విభూతిన్ భృత్యులం కూడా వచ్చి ప్రమదగణాలతో సహా వచ్చాడయ్యా మనతో పాటు. ఆయన అడుగులు వేస్తుంటే ఆయన వెనకాల మనం నడిచేమా, ఎంత ధన్యులు, ఎంత ధన్యులు. అందుకనేమో ఎప్పుడూ తెలియని శాంతి ఆ మార్గం అంతా కూడా, శివుని వెంట నడిచేటప్పుడు ఆ శాంతి లభించింది. ఆత్మనగరీ సీమోపకంఠంబు చేర్చి తన ఇంటి దగ్గరికి తానే చేర్చాడు. అది శివుని దగ్గరికి చేర్చేవాడెవడు, శివుడే చేర్చగలడు, ఇంకెవరు చేర్చలేరు. అందుకే తానే చేర్చి మనల్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడే. ఇంతసేపు ఆయనతో వెళ్ళాం, ఒక్కసారైనా ఆయన శివుడు అని తెలుసుకోలేకపోయామే. చింతింపలేమైతి మంతకంతకుడని ఎరుగమైతిమి పార్వతీశుడనుచు, తెలియమైతిమి మది దేవదేవుండని పట్టమైతిమి ఖండపరశువనుచు, కానలేమైతిమి గంగాధరుండని భావింపమైతిమి భర్గుడనుచు, తలపలేమైతిమి దర్పకాహితుడని ఎన్నమైతిమి జగదీశుడనుచు, నెరమైతిమి శివుడని నిశ్చయింప మ్రొక్కమైతిమి భవుడని మోకరిల్లి, చూడమైతిమి హరుడని చొక్కి చొక్కి ఇంక ఎన్నడు దర్శింతుమిందు ధరుని. అంత దివ్య దర్శనమిచ్చాడే. ఆ ఇచ్చినప్పుడు ఇతడు అంతకాంతకుడు, యముణ్ణి సంహరించిన వాడు అనే ఊహ కూడా రాలేదు. ఈయన పార్వతీశ్వరుడని తెలుసుకోలేకపోయాం, ఈయన దేవదేవుడని గ్రహించలేకపోయాం, ఈయనే మన పాలిటి దైవం అని గ్రహించి పాదాలు పట్టుకోలేకపోయాం. ఏ స్వామి కోసం తప్పించిపోతున్నామో ఆ స్వామి కనబడితే రెండు చేతులు దోయించి నమస్కరించలేకపోయాం, సాష్టాంగ దండ ప్రణామం చేయలేకపోయాం. ఇంకెప్పుడు చూస్తాం స్వామిని? కట్టుకొయ్యకు చేరి కామధేనువు తప్పే కనవచ్చిన పినిధానమడిగే, కరతలంబుననున్న సురమణి పడిపోయే పండిన తపము నిష్ఫలత పొందే, మ్రొల వచ్చిన కల్పసాల ముబ్బెనబోయే వచ్చిన భగ్యదేవత తొలంగే, ప్రప్తమయ్యను సిద్ధరసము నీరసమయ్యే దొరికినవు దొరికియు వృధ అయ్య పరుసవేది, ఎనిసేయుదుము ఇట్లు విశ్వేశ్వరుండు కళహస్తీశ్వరుడు భవగహన దహన దక్షుడు అపవర్గ విభుడు ప్రత్యక్షమయ్యు తెలియకుండంగ వెనువెంట మలగిచనియే. ఒక కామధేనువుని కట్టుకొయ్యేదాకా తేగానే అది అంతర్ధానం అయిపోయినట్టు అయిపోయింది. అంతేకాదు దగ్గరగా కనబడ్డ పెన్నిధి ఒక్కసారి మాయమైపోయింది, చేతిలోకి వచ్చినటువంటి చింతామణి జారిపోయింది, పండిన తపము నిష్ఫలత చెందే, దగ్గర కనబడ్డ కల్పవృక్షం ఒక్కసారి ముంచుకుపోయిందే, ప్రాప్తమైన సిద్ధరసం నేలపాలైందే, దొరికిన పరుసవేది వృధా అయిపోయింది. ఎమిసేయుదుము స్వామి ప్రత్యక్షమయ్యు తెలియకుండంగ వెనువెంట మెలగచనయే, ఫలము కొమ్మని ముందర పెట్టి ఆశగొలిపి శిశువుల చేరంగ పిలిచినట్టులు తపసులకు జన్మఫలమైన తన మహత్వ మెరుక పడనీక సర్వేశుడేగనటక. పిల్లల్ని ఎత్తుకుందామని తండ్రి ఏం చేస్తాడంటే, ఇదిగో ఈ పండు తీసుకోవని పెడతాడు. పెడితే ఆ పండు కోసం పిల్లవాడు వస్తూ ఉంటే ఆ పండు చటుక్కుని వెనక్కి లాగి పిల్లవాడిని ఎత్తుకుంటాడట. అలాగా తనని తాను దాచుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చాడంటే తనలోకి ఎత్తుకోవడానికేమేమో అన్నదకి చెల్లి. రేపు మళ్ళీ ఆ శివానంద తాండవ హేళకు సాయంత్రం 6:30 గంటలకల్లా సంసిద్ధులమవుదాం. ఈరోజు ఇంతటితో స్వస్తి.
1: ఓం నమః శివాయ.
2: You are listening to shaivam.org radio, the 24/7 spiritual channel from shaivam.org.
1: Om Namah Shivaya.

స్వాహాగ్రస్వశ్వినేత్యాశ్వినాయ స్వాహాగ్రేయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్

పూర్వమేవోచనం ఉత్తరేణ అభిగణాలే అనుభవాంజావాహాలుమస్యే సమ్రావ్యయ్యవన్నమాదివేణ పృథివ్యాయుధాయుమం యజ్ఞం యజ్ఞమిమం జిధాయుత్యాహ సువర్గమేవేనంద్రంగమయది ఇవంగ్యక్షాంతరిక్షం గచ్చ పృథివీం గచ్చ ప్రతిష్టాయతి పంచ ప్రతిష్టాయతి విశ్వేణం ప్రతిష్టాయతి దేవాంగ నవాంగ

ఆత్మానమేవైనకుం కథనం కరోతి సహాత్మానస్మిల్లాకే భవతి చైవం వేద ఔదుంబరాణి భవంతి ఊర్ద్వా ఊదుంబరః

ఆత్మలోకేభ్యోరక్షాణుత్యపాంగి పురుషపురుషనిజనముపై పురుషపురుషాభిరక్షే రక్షుదామహత్యే కృత విజయముద్రాలయ్యే.

ప్రజాయోన్సమేతమాత్మన్ధత్తే సుమిత్రాయాభూషేత్యాదుకమే వైతామాజాత్తే దుర్భిత్రాస్తే భూయాదుర్యోస్మాన్ చేయ్యాచ్యాహ అభిజాయ్యేవాచ్యైతమాయేతో మహాన్ ప్రాచ్యమే ప్రాప్తి ప్రాపేది పురుషం చిత్రమిది భవతి.

తారతిగస్విజ్జాయతే పునః కిగ్గిస్విద్ధిమస్యాభేషజంగిం వావపానం మహత్ సూర్యా ఏకాకీ చారతి చంద్రమా జాయతే పునః అగ్నిర్హిమస్యాభేషజం భూమిరావపానం మహత్ కాస్వీదాసీత్ పూర్వచిత్తిః కిగ్గిస్వీదాసీత్ బృహద్వయాః కాస్వీదాసీత్ పిలిప్పిలా కాస్వీదాసీత్ పిశంగిలా ద్యౌరాసీత్ పూర్వచిత్తిరశ్వా ఆసీద్ బృహద్వయాః అవీరాసీత్ పిలిప్పిలా రాత్రీరాసీత్ పిశంగిలా వాయుష్వాపచతైరావత్వసీదగ్రీవశ్చాగైః న్యగ్రోధశ్చమసైశల్మలిర్వృద్ధ్యా ఈశస్య రాథ్యో వృషాపద్భిశ్చతుర్భిరేదాగన్ బ్రహ్మా కృష్ణశ్చ నోవతు నమోగ్నయే సగ్గేషీతో రశ్మినా రథ సగ్గేషీతో రశ్మినా హయాః సగ్గేషీతో అప్స్వప్సుజా బ్రహ్మా సోమా పురోగవః స్వయం వా జిగ్గిస్తన్వం కల్పయస్వ స్వయం యాజస్వ స్వయం జూషస్వ మహిమాతేన్యేన న సన్నశే నవాఉ ఏతన్మ్రియసి నరిష్యసి దేవా ఇదేషి పథిభిః సుగేభిః యత్రాసాతే సుకృతో యత్ర తే యయుస్తత్ర త్వా దేవస్సావితా దాధాతు అగ్నిః పశురాసీత్ తేనా యజంత

0: ప్రియపాతిగ్గేహవామహే నిధీనాన్ త్వా నిధిపతిగ్గేహవామహే వసో మమ ఆహమాజాని గర్భధమా త్వమాజాసి గర్భధం తా ఉభౌ చతురః పదః సంప్రసారయావ త్వర్గే లోకే ప్రోర్ణవా థాం వృషా వాజీరేతో ధారేతో దధాతు
1: ఉత్సక్త్యా అవాగుదంధేహి సమంజించారయా వృషన్
0: యస్త్రీణాన్ జీవ భోజానః యకా సకౌషా కుంతికాః లగితి వంచాతి ఆహంతి గభే పశో నిగల్గలీతి ధారక యకో సకౌషా కుంతక ఆహ లగితి వంచాతి వివక్షత ఇవ తే ముఖమధ్వర్యో మానస్త్వమభిభాషథాః మాతా చాతే పితా చతేగ్రం వృక్షస్యారోహతః ప్రతీలామీతి తే పితా గభే ముష్టిమాతజ్ఞే సయతే మాతా చాతే పితా చతేగ్రే వృక్షస్య క్రీళతః వివక్షత ఇవ తే ముఖం బ్రహ్మన్మాత్వం వాదో బహు ఊర్ధ్వామే నాముచ్ఛ్రాపయ గిరౌ భారజ్ఞే హరన్నివ అథాస్యై మధ్యా మేధతాగ్ఞే శీతే వాతే పునన్నివ ఊర్ధ్వమే నముచ్ఛ్రాయతాద్గిరౌ భారజ్ఞే హరన్నివ అథాస్య మధ్యా మేజతు శీతే వాతే పునన్నివ యదస్యా అగ్నిహుభేద్యా క్రుధు స్థూల ముపాతా సతే ముష్కా ఇదస్యా ఏజతో గోషఫేష కులా ఇవ యద్దేవాసో లలామాగుం ప్రవిష్టీమి నమావీషుః సత్నాదే దిశ్యతే నారీ సత్యస్యాక్షి భువో యథా యద్ధారినో యవమత్తిన పుష్టం పశుమన్యాతే శూద్రాయదర్యాజారానపోషాయధనాయతి యద్ధారినో యవమత్తిన పుష్టం బహుమన్యాతే శూద్రో యదర్యాయైజారో నపోషమనుమన్యతే దధిక్రావణో అకారిషన్ జిష్ణోరశ్వస్య వాజినాః సురభినో ముఖాకరత్ ప్రణాయోగ్యశితారిషతే గాయత్రీ త్రిష్టుబ్ జగత్యనుష్టుబ్ పంక్త్యా సహ బృహత్యుష్ణిహా కకుప్సూచీభిః శమ్యందుత్వా ద్విపదాయాశ్చతుష్పదాస్త్రిపదాయాశ్చ

స్వాదశిరాజం మధుమాం ఉదారం ఏవశిరాజం రథర్వాం ఉదారం ఉదవాం ఆర్చపాదివాం సమింద్రం నకచ్చదాహరేషు పరేయివాంశం ప్రమదో మహేరీభ్యసంతామనువస్పదానం హైవస్పదం భంగమాంజనాయమం రా

సంజాతేగ్రమాజుగద్భ్రం సహాగతాక్షిణోక్షేత్రేణోధి ఉభారాజారోస్వరామరం పశ్యామిదం అహోరక్షమస్మై ఉదంతస్థిరంతస్తమీమీ ఉషన్నోషావరహమిత్రేమంతస్థిమంతస్తమీమీ జుమాన్యోమావరహమిత్రే

0: తిరస్వంతం హృదయస్మిన్ైశ్యాహద్యాంగోహం నివస్కృష్ణ్యాహం
1: యమాయ సోమస్పవచ యమాయ క్రియతే హవే.

ఇదివంతరిక్షం అజనియంతయవృతాశివకర్మాశ్రుతం గ్రహి అవరగ్నేర్భ్యోగస్తాగచ్చతాన్వాహర్గా అతిగ్రమశ్వాదారేదౌషరక్షౌషలౌ

ఆస్థిరేమంతుమశ్యుతా ప్రజామిరేమనర్షమనర్హేమాన్యుతారేణి సంగస్వమిదేణ సోనామస్తామాయమాంతు ఉద్వాహంతు మరుదోదృతా అగేణ కన్వంత శీతం వర్షేణోక్షంతు వారిని పునర్పరమాజులాయుక్షే స్వాంగ్రక్షమాధా పిత్రేంద్రువర్ధ మా శర్మనో మాధోర్మాంగా

యథాపారం నవాదాయతే సరస్వనో పురా ప్రాణో అపానో వ్యానహాయక్షుర్విహరేషోరిమరేణ పదాపరాశమానాశ్యవంత విశంతరోకన్నాగస్ పృష్టే అభిధ్యా.

ప్రపరే పురస్కారేతో శివోయోరీ అదూనీయమశ్చాదరం నవీతేష్టావాద ప్రధమం వాగం నేతరా నిష్టాపోర్తం కాద్వాన్యత్రం అగ్నేర్వం మన శతం.

తలాయ నమః త్రిజటినే నమః శిరవాససే నమః రుద్రాయ నమః సేనాయై నమః పత్యే నమః విభవే నమః అహోరాత్రాయ నమః నక్తాయ నమః తిగ్మమన్యవే నమః సువర్చసాయ నమః

ఉరగాయ నమః ఖగాయ నమః భిక్షవే నమః భిక్షురూపిణే నమః రౌద్రరూపాయ నమః సురూపవతే నమః వసురేతసే నమః సువర్చస్వినే నమః.

గిరిసంశ్రయాయ నమః కులహారిణే నమః కులాకర్త్రే నమః బహువిత్తాయ నమః బహుప్రజాయ నమః ప్రాణేశాయ నమః బంధఖ్యై నమః వృక్షాయ నమః నకులాయ నమః అద్రికాయ నమః హ్రస్వగ్రీవాయ నమః మహాజానవే నమః అలోలాయ నమః మహౌషధయే నమః సిద్ధాంతకారిణే నమః సిద్ధార్థాయ నమః ఛందసే నమః వ్యాకరణోద్భవాయ నమః సింహనాదాయ నమః సింహదంష్ట్రాయ నమః సింహాస్యాయ నమః

సారంగాయ నమః భూతచక్రాంకాయ నమః కేతుమాలినే నమః సువేధకాయ నమః భూతాలయాయ నమః భూపతయే నమః అహోరాత్రాయ నమః అమలాయ నమః మలాయ నమః వసుభృతే నమః సర్వభూతాత్మనే నమః నిశ్చలాయ నమః సువిదవే నమః బుధాయ నమః సర్వభూతానామసుహృతే నమః నిశ్చలాయ నమః చలవిదే నమః బుధాయ నమః అమోఘాయ నమః సంయమాయ నమః హృష్టాయ నమః భోజనాయ నమః ప్రాణధారణాయ నమః ధృతిమతే నమః మతిమతే నమః త్ర్యక్షాయ నమః సుకృతాయ నమః యుధాంపత్యే నమః గోపాలాయ నమః గోపతయే నమః గ్రామాయ నమః గోచర్మవసనాయ

భూతాధ్యైః ప్రమిత విభవాస్తే పరమితి నిదానం త్వాం సర్వేశ్వరమపి చ నిర్ధార్య విదధే శిఖాసద్భిర్ధ్యేయం శివ తదపి ముహ్యత్యతి లఘుః శ్రుతం పూర్ణైశ్వర్యం క్వచిదపి హి తత్కేవలమిదం విరోధే సంకోచం విమలగుణశక్యం గమయితుం న యుక్త్యైవంకారం నలిన చ ముఖాద్దైవతగణాత్ వ్యవచ్ఛిద్యైతస్యాం భవతి భవచిఖ్యాపహిషితం ఉపక్రాంతిం సాధారణగుణపదాభ్యాం హరిపరాం అనూక్త్యా త్వయ్యార్తాదధిగమితయా కారణతయా అముష్యా నిశ్చిన్వన్ ప్రసభముపసంహారమపి చ స్వయం ముహ్యత్వేకః కథమివ తమన్యేప్యనుగతాః జడానీశౌ నైవ ప్రభవత ఇతి బ్రహ్మ జగతాం నిదానం నిశ్చిత్యత్వథ విమృశతాం కిన్ను తదితి మహాదేవ్యా దృష్ట్యా త్వమితి మతిరాసీద్యమవతాం ఇతి త్వాహ శ్వేతాశ్వతర నిగమాంత శివపరః ప్రవృత్తేష్వన్యార్థం ప్రభుతిలక సర్గశ్రుతిగణేషు అముఖ్యార్థం యుక్తం మతమపి పదం కారణపరం ఇహ త్వన్నామేషో హర ఇతి చ తన్నిర్ణయ వచసి అముఖ్యార్థం నీతం యది బత హతా నిర్ణయ కథా అముష్మిన్నాంనాత శిఖరితనయా వల్లభ యదా తమస్తన్నేత్యేష స్వయముపదిశన్ కారణగిరాం అరోషాణాం మంత్రో భవతి భగవన్ పర్యవసితం.

0: తమశేషమూలం కోన్యః పరం శివమిహార్హతి నామ బోద్ధుం సదాశివపదాం భోజసక్తధీరపదీక్షితః సమగ్రహీత్ సమస్తం తత్ సారమిత్థం త్రయీ గిరాం విభక్త్యర్థం విశ్వేశ్వరమహిమపారాయణమిదం గభీరైర్మీ మాంసాద్వయనయనిబంధై సుఘటితం ధియా కించిత్ పూర్వాపరనయ విచారావహితయా విచిన్వంతః సంతః సుచిరమను గృహంతు విబుధా విద్వద్గురోర్విహిత విశ్వజిదధ్వరస్య శ్రీసర్వతో ముఖమహావ్రతయాజిసూనోః శ్రీరంగరాజమఖినశ్రితచంద్రమౌళిః అస్త్యపదీక్షిత ఇతి ప్రథితస్తనూజః. ఇతి శ్రీమద్భారద్వాజకులజలధికౌస్తుభ నిత్యాగ్నిహోత్రి మీమాంసకమూర్ధన్య శ్రీకంఠమత ప్రతిష్టాపనాచార్య చతురధికశతప్రబంధ నిర్వాహక శ్రీమద్వైత విద్యాచార్య విశ్వజిద్యాది శ్రీ రంగరాజాధ్వరివరసూను శ్రీమదప్పయ్య దీక్షితేంద్ర రచిత శిఖరిణీమాలా సంపూర్ణ.
1: నీ బ్రతుకునేది బ్రతుకు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నా బ్రతుకు మీద నీ బ్రతుకున్న రుద్దకయ్యా, లివ్ అండ్ లెట్ లివ్, బ్రతుకు బ్రతకని వారి చెప్పిన ఏకైక దేశం భారతదేశం. అది మనం చెప్పుకుంటే వాడు ఇలా చేస్తాడా? ఆ తర్వాత పైకి వెళ్లి కూర్చుని కాస్త మంచినీళ్ళు తీరితే ఏదో ఉత్తరం వచ్చిందండి అని తీసుకొచ్చి చూపించారు. ఆ ఉత్తరం తీస్తేనండి బాధాకరమైన విషయం, ఒక వైష్ణవ స్వాముల వారు నడుపుతున్న పత్రికలో వచ్చింది ఆ ఉత్తరం. అదేమిటి అంటే, ఈ మధ్య ఒకరు వచ్చి చెప్పారు, ఏమండి మీరు శివకేశవ భేదం చూపించొద్దని టీవీలో చెప్తున్నారు, మా గురువు గారిని ఉద్దేశించి చెప్పారేమో మా అనుమానం అని. పాపం అంత గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుపుకున్న అవసరం మీకేం వచ్చిందండి? నేను ఆయన పేరు చెప్పలేదు కదా, మాకు వ్యక్తులతో ద్వేషం లేదండి, మా వ్యవస్థని క్షేమంగా ఉంచమని కోరుకుంటున్నాం అంతే, మాకు వ్యక్తి ద్వేషం లేదు, దేవతాద్వేషం లేదు. ఇంతకీ ఆ వ్యక్తిని వెరకేసుకొచ్చారే, ఆ వ్యక్తి నడుపుతున్న పత్రికలో వచ్చింది అది, దానిలో రెడ్ లైన్ పెట్టిన పేపర్స్. ఒకరెవరో పాపం వేదన చెంది, ఏమండి ఇది మేము చదివేము, వేదన పడుతున్నాం, మీ పత్రికలో దీని గురించి రాయండి అన్నారు. ఇప్పుడు అది కూడా వచ్చింది, ఎక్కడ ఏం తగిలిన ముందు మాకు ఉత్తరాలు వస్తున్నాయి. వచ్చివాడు ఏం రాశాడు అందులో చూడండి, సభలో శివుణ్ణి కీర్తిస్తున్న చోట శివుణ్ణి నిందించరాదు, అది నిజమే, కానీ నా నోటితో చెప్పలేని శివనిందా వాక్యాలు. పరమశివుడు అంటే కొడుకుని త్రిశూలంతో నరికేసిన వాడని ఒక మాట, ఏం అర్థమైందండి వాడికి? బాణాసురుణ్ణి కృష్ణుడు కొడుతూ ఉంటే పక్క నుంచి మూడో కన్ను మూసుకెళ్ళిపోయాడు, ఈ మాటలు రాశారండి. ఇలాంటి వాళ్ళని ఆచార్యులు అంటారా చెప్పండి? వీళ్ళని గురువులు అనుకోవడం సమాజానికి ఎంత నాశనమో చూడండి. వాళ్ళకి పాద పూజ చేశామంటే ఎంత పాపాన్ని మూటగట్టుకున్నామో చూడండి. ఇక్కడ రుద్రం అంటే ఏమిటి, పరమేశ్వరుడు అంటే ఏమిటో తెలుసుకుంటూ కూడా ఆయనని ధిక్కరించిన దక్షుణ్ణే ఎవడూ కాపాడలేకపోయాడే, మళ్ళీ దక్ష ప్రజాపతుల్లాగా మెడకాయల మీద తలకాయలు మిగుల్చుకోవాలని లేదా? ఎందుకు ఈ శివద్వేషం? ఇది రేకెత్తిస్తున్నారు. క్రిందనేమో పైనుంచి శత్రువుని చూశాను, బయటికి వెళ్ళి లోపల కూర్చుంటే లోపలను శత్రువులు కనిపించారండి మనకి. ఇక్కడ ఆ కథలో ఉన్న అంతరార్థాన్ని గమనించి జాతికి చెప్పాలి. ఏమంటే విష్ణు పురాణం తీస్తే శివుణ్ణి కొన్ని చోట్ల తగ్గించినట్టు కనిపిస్తే, అది పట్టుకుని శివనింద చేయడం మొదలు పెడితే వెంటనే శివపురాణంలో విష్ణువుని తగ్గించినట్టు ఘట్టాలన్నీ కూడా అక్కడ చూపిస్తారు. అక్కడ వ్యాసుడు ఉద్దేశం ఇక్కడ విష్ణువుని తగ్గించడం, అక్కడ శివుణ్ణి తగ్గించడం రెండూ కాదు. అక్కడ విష్ణువు అవునొచ్చాం, ఇక్కడ శివుడు అవునొచ్చాం రెండు చెప్పడం ఆయన ఉద్దేశం అండి. మనం ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకుంటాం? బాలమురళీకృష్ణ గారు ఉన్నారు మహాసంగీత విద్వాంసులు, శ్రీనివాస అయ్యంగారు మహాసంగీత విద్వాంసులు. శ్రీనివాస అయ్యంగారికి సన్మానం చేస్తుంటే ఆయన్ని పిలిచి వేదిక మీద కూర్చోబెట్టి సన్మానం చేస్తున్నారు. అది చూడడానికి వెళ్ళిన బాలమురళీకృష్ణ గారు ఎదురుగుండా కుర్చీలో కూర్చున్నారు. వెంటనే ఎవడో వచ్చి, బాలమురళీకృష్ణ గారి కన్నా శ్రీనివాస అయ్యంగారే ఎక్కువ గారు, ఎందుకంటే ఆయన కింద కూర్చున్నారు, ఈయన పైన కూర్చున్నారు, అందరూ శ్రీనివాస అయ్యంగారు లాంటి సంగీత విద్వాంసుడు లేదన్నారు అంటే అవునని ఈయన కూడా అన్నాడు. ఈయన వెళ్ళి పైన దండేశాడు కనుక శ్రీనివాస అయ్యంగారు గొప్పవారు, బాలమురళి గారు తక్కువ గారు అని అనుతామా అండి? అది అజ్ఞానం. అప్పుడు ఆయన గారి పెళ్లి కనుక ఆయన పెళ్లి కొడుకు, ఆయన గారి సన్మానంలో ఆయన గొప్పతనం ఈయన చెప్తున్నాడు, మళ్ళీ ఈయన గారి సన్మానంలో ఈయన పెళ్లి మళ్ళీ చెప్తాడండి. అందుకే క్వచిద్ బ్రహ్మ క్వచిద్ విష్ణు క్వచిద్ రుద్ర ప్రశస్యతే, నీ అభీష్టారాధన నువ్వు చేసుకుంటున్నా, సమన్వయ దృష్టి జాతికి బోధించిన వాడు ఎవడు గురువు కాడు, వాడు జగద్గురు. మామూలు గురువు అనడానికే కాదు, జగద్గురు అని పేరు వాడికి తగదు. అందుకు మనకు వాడియే ఆ దైవమే రక్షకుడు, వీడే రక్షకుడు, ఆయన పరలోకమనందుండును. ఇలాంటి మాటలు మన దేవుళ్ళ దగ్గర వాడవద్దు. విష్ణువే రక్షకుడు, శివుడే రక్షకుడు అనద్దు. శివుడు రక్షకుడు, విష్ణువు రక్షకుడు, శివరూపుడైన విష్ణువు రక్షకుడు, విష్ణు రూపుడైన శివుడు రక్షకుడు. ఇలా ఎవరైతే మనకు తెలియకుండా శత్రువుల వలె ఉన్నారో ఆ శత్రువుల్ని దెబ్బతీసేటట్లుగా స్వామిని ఆయుధాలను ప్రయోగించు అని అడుగుతున్నాడు. అడగవలసిన పరిస్థితిలో ఉన్నాం మనం. ఎందుకంటే దేవుడే కాపాడవలసిన పరిస్థితిలో ఉన్న ఏకైక మతం భారతదేశం మాత్రమే. దేవుడు తప్ప ఇంకెవడు కాపాడలేడండి మనల్ని. ఎందుకంటే మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మాట అంటే నువ్వే పార్టీ వాడు అంటాడు. ఇవాళ ఆ ఆటో వాడు అంటున్నాడు నేను గట్టికి ఒక మాట అంటే, మేము తిరిగేమండి పలానా పార్టీల్లో అన్నాడు. అంటే నేను ఆ పార్టీ మనుషుని అనుకున్నావా? నాయన నాకు ఒక్క రాజకీయం లేదయ్యా, ఈ పార్టీ పుట్టకు ముందు ఏ మతం ఉందో ఆ మతానికి వారసుండి నన్ను, ఈ పార్టీలకు వారసుని గాను. అంటే ఈ రాజకీయులు ఎంత దౌర్జన్యం చేస్తున్నారో చూడండి. హిందూ మతం అంటే ఒక పార్టీ సొత్తు అనుకుంటున్నారండి. మనకే పార్టీలు అక్కర్లేదు. వాళ్ళకేముందండి ఆ పార్టీల వారికి, వాళ్ళకి ఎటు గాలి తీస్తే అటువైపు తిరుగుతారు వాళ్ళకి. వాళ్ళు మనకి పార్టీలు రాజకీయాలు మనకొద్దు, మన ధర్మం మనకు కావాలి. ఈ ధర్మానికి ఎవరు విఘాతకులో వారిని ఆ రుద్రుడు అనంత శక్తులతో దెబ్బతీయుగాక, మన ధర్మమును రక్షించుగాక, అలాంటి శక్తి భారతీయులందరికీ ప్రసాదించుగాక అని ప్రార్థన చేద్దాం. ఆ పరమేశ్వరుణ్ణి, అటువంటి దయామయుడైన స్వామిని ఈ విధంగా కోరుకున్నారు. సరే, ఈ దేశం కోసం కోరుకోవాలి, వ్యక్తి ఏం కోరుకోవాలి? నా అరులయందు దానిని ఉంచు అని కోరుకోవాలి. ఈ అర్థాన్ని కూడా తేరాలి. అరులంటే ఎవరు, శత్రువులంటే ఎవరు అంటే ముందు బయటకు చూస్తాం మనం. మన లోపల ఉన్న శత్రువులను ముందు చూడండి. ప్రతి వాడిలో భయంకరమైన శత్రువులు ఉన్నారు. వారి గురించి అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు? పేర్లు అరిషడ్ వర్గం అని అంటాం. పేరు గారుగునైనా అండి, లెక్కలేనంతమంది మనవులు, ముని మనవులు, సైన్యాలు అందరూ ఉన్నారు వాళ్ళకి. ఒక్క కామానికి ఎన్ని వికారాలో తెలుసా? కామంకున్న వికారాలు 10 రకాల వికారాలు చెప్పాడు కాళిదాసు. కనుక ఒక అల్టిమేట్ వికారం ఒక్కటే కామం కాదు. దర్శనవాంఛ మొదలుకుని 10 రకాలైనటువంటి వికారములు చెప్పాడు. ఇవన్నీ కామ వికారాలు. ఇవి అధర్మపరమైతే అవి పతనం చేస్తాయి. ఎలాంటి తపస్సునైనా క్షీణింపజేస్తుంది మోహం, కామం మొదలైనటువంటివి కూడా, క్రోధాలు కూడా అటువంటివే. అందుకే ధర్మ సాధనకు మనం కూర్చున్నప్పుడు వీళ్ళందరూ పైకొస్తారండి, విఘాత శక్తులు. మీరు పరిశీలించి చూడండి, ధ్యానం చేయడం మొదలుపెట్టి జపం చేయడం మొదలు పెడితే ఇంకా అప్పటి నుంచి ఒట్టప్పుడు మామూలుగా తిరుగుతున్నప్పుడు కూడా రాని దుర్భావాలు అప్పుడు వస్తాయి. నేను జపం చేస్తూ ఉన్నంతసేపు రాకూడని భావాలన్నీ వస్తూ ఉంటాయని ర్యాంక్గా చాలా మంది అడుగుతారు. అలా అడగడం కూడా గొప్ప విశేషమే. దీనికన్నా జపం మానిస్తే బాగుండని కూడా అనిపిస్తుంటుంది ఒక్కొక్కప్పుడు. ఇంత భయంకరమైన ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చేయండి మనకి? పాపం లోపల అన్నాళ్ళు దాగున్నాయట, అవి వస్తూ ఉంటాయి పైకి అన్నాడు. అవి వచ్చేయి అంటే అర్థం క్లీనింగ్ మొదలయ్యింది అని అర్థం అంట. ఇది విశేషం. దీని గురించే ఒక హిమాలయ యోగి చాలా గొప్ప నిర్వచనం చెప్పారు. అయ్యా, ఒక మురిక్కాలు ప్రవహిస్తూ దుర్గంధంతో ఉందిట, దాన్ని బాగు చేయడానికి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు మురిక్కాలలో బాగు చేయడానికి ఆ చెత్త అంతా తీశారు. అది మామూలుగా ప్రవహించేదానికన్నా ఈ బాగు చేయడం ప్రారంభించినప్పుడు మహాదుర్గంధంగా ఉంటుంది ఇంకా. అలాగే మనలో క్లీనింగ్ మొదలవుతున్నప్పటి నుంచి ఆ లోపలవన్నీ పైకి తీస్తూ ఉంటాడు ఆయన. అందుకు ఇవేవో తీస్తున్నాడని వాటి అబ్జర్వ్ చేయడం కాకుండా అవి తొలగించమని వేడుకుంటూ ఆ లోపల నుంచి పుట్టుకొస్తున్న ఈ ఆసురీ భావాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆసురీ భావాలే ఆత్మను నాశనం చేసేవి. భారతీయ ధర్మంలో ఈ రెండు ఉంటాయి. భౌతిక రక్షణ ఉంటుంది, ఆత్మరక్షణ ఉంటుంది. ఆత్మరక్షణ అంటే శరీర రక్షణ మాత్రమే కాదు, ఆత్మ అధపతనం కాకుండా కాపాడుకోవడం ఆత్మరక్షణ. ఇంకా జన్మబంధన హేతువుల్లోకి చిక్కుకుపోయి, అజ్ఞానంలోకి చిక్కుకుపోయి మనం బాగుపడడం ఏ ఒక్కరికో అవసరమైన పని కాదు, మనకు అవసరమైన పని. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకు నేను చాలా క్లీను, నేను చాలా మంచివాడిని అనిపించుకోవడానికి ప్రయత్నం కాదు. అది అవునో కాదో మనకు తెలుసు, మన మనస్సు మనకు చెప్తుంది. ఆ మనస్సును బాగా అబ్జర్వ్ చేసి ఆ లోపల అంతర్యామిగా ప్రబోధిస్తున్న వాడి మాట చాలా జాగ్రత్తగా విని, స్వామి నువ్వే ఆ పని పట్టవయ్యి, ఆ లోపల నన్ను ఇలా బాధ పెడుతున్న వాటికి అని శరణు వేడి, ఆయన పని ఆయన చూసుకుంటాడులే, మన పని మనం చేసుకుంటూ కాకుండా వాటిని నిర్మూలించడానికి మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే పరమేశ్వరుడు అనుగ్రహంతో తప్పకుండా వాటిని తొలగిస్తాడు. ఆ అరుల యందుని బాణములు వెయ్యవయ్యా అని అడుగుతున్నాడు. అది అర్థం. ఎన్ని రకాలున్నాయో ఒక్కొక్కప్పుడు సాధన ఒక రోజంతా చేయగానే ఇవాళ మనస్సు కామ్గా ఉందండి, నాకు ఏ దుర్భావాలు లేవు అనిపిస్తుంది. ఏది ఆ రోజు, మళ్ళీ మరుసటి రోజు ఏం పుడతాయో మనకేం తెలుసు. అందుకే ఈ రోజంతా కామ్గా ఉంది గనక నీ ఆయుధాలు తీసి దాచి అనడానికి వీల్లేదు. మనం అనుకుంటాం ఇప్పుడేమో సరిహద్దుల దగ్గర ఏమీ లేవు గనక మేము ఉపసంహరించుకుంటున్నాం సైన్యాన్ని అని. ఇప్పుడు నువ్వు ఉపసంహరించుకున్నావు అది చూసి మళ్ళీ వాడు దూకచ్చు, అందుకు ఉపసంహరణ ఏం అక్కర్లే, అక్కడ కాచుకునుండు. అందుకని ఆయుధాలేవి కూడా ఉపసంహరించమని నేను అన్నప్పటికీ కూడా అవి చక్కగా ఉండాలి స్వామి నీ చేతిలో, ఎందుకంటే నాలో ఎప్పుడేం పుట్టుకొస్తాయో తెలియవు, ఈ అసురులందరినీ కూడా నువ్వు సంహరించాలి అని వేడుకుంటూ ఉన్నాడు. దీనితో మంత్రం పూర్తయింది, 15 మంత్రములు పూర్తయి 16వ దానంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇది ఇక్కడ విశేషంగా చెప్తున్నారు. భగవానుడైన విశ్వేశ్వరుడు, మహాదేవుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు, ఈ ధనస్సు ఇది పట్టుకున్న స్వరూపాన్ని చూస్తే మేరు ధనువుని స్వీకరించినటువంటి ఆ త్రిపురాసుర సంహారకుడే మనకు గుర్తొస్తున్నాడు. ఈ త్రిపురాసురుని సంహరింపజేసి మనలో ఏ జ్ఞానం కలిగిందో దాన్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ, అది విశేషం. యోగక్షేమం వహామ్యహం అంటే ఇదే అర్థం. యోగక్షేమం వహామ్యహం అంటే లేనిది రావడం యోగం, వచ్చింది కాపాడబడ్డం క్షేమం. దీని యోగక్షేమం అంటారు. అదేవిధంగా పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఏ యోగం సిద్ధించిందో అది క్షేమంగా ఉండాలి, అది మళ్లీ జారిపోకూడదు, అనుక్షణం కాపాడబడాలి అది. అందుకే ఆ యోగము క్షేమంగా ఉంచే బాధ్యత కూడా ఆయనకు అప్పచెప్తూ దివ్యమైన స్వామి నామాల్ని పరవశించి అని నమస్కరించి 2వ అనువాకంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ అనువాకంలో చెప్పబడేవన్నీ ఇక్కడి నుంచి కూడా మళ్లీ నమస్కార బాహుళ్యంతో వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న అనువాకం అంతా స్వామిని ప్రసన్నం చేసుకోవడం, ప్రార్థించడం, ఈ రెండూ ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రసన్నం, ప్రార్థత రెండూ ఉండవు. నమస్కారాలు, నమస్కారాలు, నమస్కారాలు, ఎందుకంటే ప్రసన్నుడైపోయాడు స్వామి. ప్రసన్నుడే ఎదురుగా కూర్చుంటే స్థిమితం వస్తుంది మనకి, అప్పుడు అబ్జర్వేషన్ వస్తుంది, అవునా లేదా? చూడండి, ఆర్డర్ చూడండి ఎలా ఉన్నదో. ఎదురుగా మన బాధలు కష్టాలు అన్ని ఉంటున్న కొద్దీ అబ్జర్వేషన్ రాదు. అందుకు పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం చేసి అన్ని జరిగిన తర్వాత అప్పుడు మనం ఆయన పరిశీలించడం మొదలు పెడుతున్నాం. అంటే భగవంతుణ్ణి కేవలం ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారానికి మాత్రమే ప్రార్థించి ఊరుకోవడం కాదు, తద్వారా సర్వత్రా ఆయన్నే దర్శించే ఆనందానుభవం కోసం చూసుకోవాలి. ఇప్పుడు ప్రశాంతంగా ఆయన ముందు కూర్చున్నాడు, ఎప్పుడు ఆయన తన చూపించడం ప్రారంభించాడు. అది 2వ అనువాకం నుంచి మనం ఆయన్ని చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూస్తున్నాం? సర్వాంతర్యామిగా, సర్వేశ్వరుడిగా, సర్వవ్యాపకుడిగా ఉన్నటువంటి స్వామిని ఇక్కడ నుంచి 8వ అనువాకం వరకు మనం చూస్తూ వెళతాం. 8-9 అనువాకాల వరకు కూడా మనం ఇలాగే ప్రయాణిస్తాం. అంతటా ఉన్నటువంటి స్వామిని చూడబోతూ ఉన్నాం, ఇది విశేషం. ఆ కనిపిస్తున్న స్వామికి నమస్కారాలు చెప్తూ, ఆ ఇక్కడున్న స్వామికి నమస్కారం, అక్కడున్న స్వామికి నమస్కారం అనేది. మొత్తంగా విశ్వేశ్వరుడికి నమస్కారం అంటే ఒకటే నమస్కారం అయిపోయింది. ఆ విశ్వంలోకి ప్రవేశించితే ఒకటా అది, ఎన్నో ఉన్నాయి. అడవికి నమస్కారం అని అడవంతరకు నమస్కారం పెట్టేసి అయిపోయింది. అడవిలోకి వెళితే ఆ అడవిలో బోల్డ్ చెట్లున్నాయి, ఒక్కొక్క చెట్టుకి మళ్ళీ నమస్కరించుకుంటూ వస్తే మొత్తం అడవి కంప్లీట్ అయినట్టే. అలాగే విశ్వంలో విశ్వంగా ఉన్న విశ్వేశ్వరుడికి నమస్కరించడమే కాకుండా విశ్వంలో ఎన్నెన్ని రూపాలతో విశ్వేశ్వరుడు ఉన్నాడో అన్నిటికీ నమస్కరిస్తున్నారు. దీనికే ఏకైక వస్త్వాధిపత్య ప్రదర్శన అని అంటారు. ఏకైక వస్త్వాధిపతి అయిన రుద్రునికి నమస్కారం చెప్తున్నాడు. అంటే ఒక్కొక్క వస్తువుకి అధిపతిగా ఉన్న రుద్రునికి నమస్కారం. అన్నం తినడానికి కూర్చున్నాం, అన్న రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. జలం ముందుకు వెళ్ళాం, జల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. ఇలా అనుకోవడం అలవాటు చేసుకుంటే అన్ని మనకు ఆనందమైపోతాయి. అందుకే ఏకైక వస్త్వాధిపతిగా పరమేశ్వరుని ఇక్కడ నమస్కరిస్తున్నారు. అయితే ఏ వస్తువైనా దేనిలో ఉంటాయి? దిక్కుల మధ్య నుండేవి మనకు తెలుసు, దిక్కులకు అతీతమైన మనకు తెలియవు. అందుకే దిక్కులకు పతి అయిన వాడికి నమస్కారం. దిశాంచ పతయే నమః అని చెప్తున్నాడు మొదటి మంత్రంలో. దిక్కులకు పతి అయిన వాడికి నమస్కారము అని. ఆయన ఎలా ఉన్నాడు? నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచ పతయే నమః. హిరణ్య బాహువులు కలవాడు. రెండు బాహువులా, నాలుగు బాహువులా, అనంత బాహువులా అంటే అనేక బాహువులు ఉన్నాయి ఆయన దగ్గర. మొత్తం మీద అన్ని బాహువులు హిరణ్యములే, అది విశేషం. హిరణ్య బాహువులు కలిగినటువంటి వాడు, సేనలు కలిగినటువంటి వాడు, సేనలన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు అయిన దిక్కుల పాలకుడికి నమస్కారము అని చెప్తున్నారు. దిక్కుల పాలకుడు, దిక్పాలకుడు, ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క పాలకులు ఉన్నారే మరి. అలాంటి దిక్పాలకుల్లో ఒకడా కాదు. దిశాంచపతయ్య అంటే దిక్పాలకులు కూడా పాలకుడైన వాడు, దిక్కులకు దిక్కైన వాడు అని అర్థం. దిశాంచపతయే నమః. ఈయన ఎలా ఉన్నాడండి అంటే హిరణ్యబాహవే, బంగారు చేతులతో ఉన్నటువంటి వాడు. దీనికి సంబంధించి మనకి వేదాల్లో ఇతర మంత్రాల్లో కూడా నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యపతయే అంబికాపతయే ఉమాపతయే పశుపతయే నమో నమః అని మరొక చోట వేద మంత్రం మనకు కనిపిస్తుంది. అంబికాపతి ఉమాపతి హిరణ్యబాహువు హిరణ్యపతి అయినటువంటి స్వామికి నమస్కారము అని వివరించారు. హిరణ్యం అంటే అర్థం ఏమిటి? అమ్మ పేరులో మొదటి పేరు హిరణ్యవర్ణం, అందుకే స్వామికి కూడా మొదటి హిరణ్యవాహవే. ఎవరైనా మనకు ఏది అవసరమండి, వాడు వెళ్ళి బోల్డ్ స్తోత్రం చేస్తాం ఒకటి దగ్గరికి వెళ్ళి, ఎందుకు? ఏదైనా ఇస్తాడని. దేంతో ఇస్తాడు? చేత్తోనే ఇస్తాడు కనుక మనకు ఆ చెయ్యి మీదే దృష్టి. ఆయన అంత నవ్వుతూ ఉన్నా మనం స్తోత్రం చేస్తున్నా ఎప్పటికైనా నవ్వాపి ఆ చేత్తో ఏదైనా ఇస్తాడేమో అని చూస్తాం. అందుకు చేతి మీదే దృష్టి ఉంటుంది మనకు. అంటే ఈశ్వరుడు ఇచ్చే అనుగ్రహాపేక్ష. ఆ అనుగ్రహం అదేంతో ఇస్తున్నాడు? ఆయన బాహువులతో ఇస్తున్నాడు. ఎంత ప్రేమ అంటే ఆయనకి, నన్ను ఆశ్రయించిన ఈ భక్తుడికి ఒక చేత్తో రెండు చేతులతో ఇవ్వనయ్యా, అనేక చేతులతో అన్ని వైపుల నుంచి ఇస్తానని అనంత హస్తుడే ఇస్తున్నట్ట. ఆ హస్తములన్నీ కూడా హిరణ్య బాహువులు, బంగారు చేతులండి. మనం ఎవడైనా వాడు హస్తవాసి పొందిదండి అంటాం, ఎందుకంటే బంగారు చేయి, గోల్డెన్ హ్యాండ్. కొందరు ఐరన్ లెగ్గులు ఐరన్ హ్యాండ్లు అని అంటూ ఉంటాం. గోల్డెన్ హ్యాండ్ అని మనకు లోకంలో వెర్షన్ ఉంది. అంటే అర్థం అని చెయ్యి వేస్తే చాలండి అన్ని మంచివి. అది హిరణ్యవాహవే గోల్డెన్ హ్యాండ్. దానికి హిరణ్యం అని పేరు పెట్టింది శాస్త్రం. అంటే బంగారు వర్ణంతో ఉన్నవాడు. దీనికి అనేక రకాలుగా చెప్పచ్చు. ఆయన ఆ బాహువుల వర్ణమే హిరణ్య వర్ణం అని ఒకటి. రెండు, స్వామి అంటే ఎవరండి? జగదీశ్వరుడు. ఐశ్వర్యములన్నీ ఆయన వద్ద ఉన్నాయి. మనకు రుద్రుడంటే ఈ ఫోటోలు అవన్నీ చూసి అలవాటైపోయేదో ఒక్క స్వరూపమే మనకు తెలుసు, పాములు వేసుకు కూర్చున్న స్వామి. కానీ రుద్రంలో ఒక్కొక్క మంత్రానికి ఉన్నటువంటి అధిష్టాన దేవతా స్వరూపాలను ఋషులు వర్ణించారు. మీరు ఆశ్చర్యపోతారు. అప్పుడు అంటారు, స్వామిని యోగీశ్వరుడు యోగీశ్వరుడు అంటాం, కానీ ఈయన్ని మించిన భోగీశ్వరుడు ఎవరు లేడంట. యోగమైన భోగమైన ఆయన వద్దే ఉంది, సంసారైనా సన్యాసి అయినా ఆయనే, గృహస్థుల దేవుడు ఆయనే, వైరాగుల దేవుడు ఆయనే. ఇలాంటి దైవం ఎవడైనాండి? గృహస్థులైన దైవాన్ని చూపించండి. కుటుంబం ఉన్న దేవుడు ఆయన ఒక్కడే. ఇద్దరు పిల్లలు, మంచి భార్య, ఇవన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. అదేవిధంగా ఏమీ లేని సన్యాసి అంటే మళ్ళీ ఆయనే గుర్తొస్తాడు. ఏం పట్టకుండా అక్కడో శ్మశానాల చోట తిరిగేవాడు ఆయనే. అన్ని మార్గములకి పతిగా ఉన్నటువంటి స్వామి. అందుకే స్వామి అందమైన రూపాలు రుద్రంలో చాలా వర్ణించారు. ఆ రూపాలన్నీ ఒక దగ్గర తన తెచ్చిపెట్టుకున్నా మనకు అందంగా కనిపిస్తాడు. ఒక చోట వర్ణిస్తారు స్వామి రూపాన్ని మనం ధ్యానించడానికి, తెల్లని ముత్యాల మాలన్నీ వేసుకున్నట్ట. అన్ని ముత్యాలేట, అవి ఏ నగిషీలో ఆయనకి తెలుసు. కిరీటం అంతా ముత్యాల కిరీటం, కుండలాలు ముత్యాల కిరీటాలు, కంకణాలు ముత్యాల కంకణాలు. ఒక్కొక్క ముత్యం కూడా అంతేసి పెట్టుకున్నట్ట. ఏ రకరకాల సైజులు ముత్యాలు. మళ్ళీ ఆయన మెడలో ముత్యాలు, ఆహా. ఇక ఆయన కూర్చున్న సింహాసనం అంతా ముత్యాలు, పైన ముత్యాలు వేలాడుతున్న గొడుగు. ఇలా ముత్యాలతో ఉన్న మయంగా తెల్లగా ఉన్న స్వామిని ధ్యానించే మంత్రం ఒకటి ఉందండి ఇందులో. ఎందుకు చెప్తున్నామంటే, ముత్యాలు ముత్యాలంటే వాడు ముత్యం లాంటి వాడు అండి అంటాం కదా. మన శివుడు ముత్యం లాంటి వాడు, స్వచ్ఛమైన వాడు, తెల్లని వాడు, నిర్మలమైన వాడు అని చెప్పడానికి ఇన్ని రూపాలుగా కనిపిస్తూ ఉన్నాడు. అందుకు ముత్యాల స్వామి. ఇక్కడ ఏమిటి? బంగారు స్వామి. హిరణ్యవాహవే, బంగారు వర్ణము కలిగినటువంటి వాడు. ఈ హిరణ్య స్వరూపం ఏమిటి అంటే, సూర్యమండలాంతర్వర్తి అయిన రుద్రరూపం హిరణ్య స్వరూపం. అందుకే సూర్యునికి హిరణ్య గర్భుడని, హిరణ్య శరీరుడని, హిరణ్మయ వపుహు అనేటువంటి పేరు. ఇవన్నీ సూర్యుడిని వర్ణించారు. ఎందుకంటే సూర్యుడు బంగారు వర్ణంతో ఉంటాడు కదండి. బంగారం అంటే మనకి ఫుల్ పాలిష్డ్ రంగు గుర్తొస్తుంది, కానీ అక్కడ నుంచి వచ్చేవరకు అది ఎన్ని రంగులు మార్చుకుంటుందో, ఆ కరగబెట్టేటప్పుడు దానికి ఓ రంగు ఉంది, దాని పుటపాక ప్రతీకాశం అని అంటారు ఆ రంగుని. ఆ పుటం పెట్టేటప్పుడు వచ్చేటప్పుడు ఒక రంగు, ఇంకా తయారీ దశలో ఒక రంగు, తయారైన తర్వాత పూర్తి రంగు. కనుక బంగారానికి ఓ రంగు అనగలమా? బంగారానికి ఎన్ని రంగులో? అలాగే సూర్యకిరణాల్లో ఇన్ని విశేషాలు ఉన్నాయి. అందుకే తామ్రో అరుణ ఉత బభ్రుహు అని ముందే చెప్పేశాడు. ఏవైనా హిరణ్యమే గుర్తుపెట్టుకోండి, ఆయన ఏ రంగులో కనబడ్డా ఆయన హిరణ్యమే. హిరణ్యం అనే మాట ఎందుకు వాడారో తెలుసా? హిరణ్య శబ్దానికి అర్థమేమిటి అంటే, వేదం హిరణ్య శబ్దానికి ఏం చెప్పిందంటే, హితం రమ్యం హిరమ్యం పరోక్ష ప్రయివాహి దేవాహ అనే సూత్రం ప్రకారం ఇది హిరణ్యమైంది అని చెప్తున్నది. అంటే నేరుగా చెప్పకుండా చిన్న మార్పుతో చెప్తే దేవతలకి చాలా ఇష్టంట. వాళ్ళకి పరోక్ష ప్రియులు దేవతలు, ప్రత్యక్ష ప్రియులు కాదు, పరోక్ష ప్రియులు. అంటే అంతరంగంలో తలంచుకోవడం వాళ్ళకి చాలా ఇష్టం. ప్రత్యక్ష ప్రియత్వం కన్నా పరోక్ష ప్రియులు అంటే అర్థం అంతరంగంలో తలంచుకుంటే ఆనందించేవారు, తిప్పి చెప్తే ఆనందించేవారు అని. నేరుగా వాచ్యంగా చెప్పకుండా అందంగా మలచి చెప్తే సంతోషిస్తారట. పరోక్ష ప్రియ అన్నదానికి అనేక అంతరార్థములు ఉన్నాయి. అలాగే హిరమ్య అనే శబ్దం హిరణ్యం అవుతుంది ఒక రకమైన వ్యాకరణ సూత్రంతో. హితం రమ్యం హిరమ్యం, పరమేశ్వరుడి చేతులు ఎలాంటివి అంటే హితాన్ని కలిగిస్తాయి రమ్యత్వాన్ని కలిగి ఉంటాయి, రెండుంటాయట. అది విశేషం. మనకి లోకంలో హితమైనవన్నీ రమ్యము కావు, రమ్యములైనవన్నీ హితం కాదు. ఆవకాయ ముద్ద చూడ్డానికి రమ్యం, తింటే హితం కాదు కదా. అలా సృష్టిలో మనకు హితమైనవి రమ్యంగా ఉండవు. మంచి కాకరకాయ రసం తాగితే మంచిది, హితమే కానీ రమ్యం కాదు, అవునా లేదా? కానీ తాక్క తప్పదనుకోండి. అలా పరమేశ్వరుడు ఆయన అనుగ్రహం వచ్చింది అంటే హితాన్ని రమ్యంగా ఇవ్వగలడు, రమ్యాన్ని హితంగా ఇవ్వగలడు. అది స్వామి యొక్క అనుగ్రహం. అందుకే హితము రమ్యము అయిన బాహువులు స్వామివి. ఆ చెయ్యి మనకి హితాన్ని కలిగిస్తుంది, రమ్యతని కలిగిస్తుంది. అది విశేషం. హితము రమ్యత, అందం ఆనందం క్షేమం అన్నీ కలిగినటువంటిది స్వామి యొక్క చేతులు. అందుకే హిరణ్య అంటే అర్థం హితమైన వాటిని రమ్యమైన వాటిని ఇచ్చే చెయ్యి అది అని అర్థం. అందుకే బంగారు చేతుల వాడు అండంలో ఇంత అర్థం. హిరణ్య బాహు అనగానే ఒక్కసారి మనం తలంచుకుని ఆనందించాలి. అలాగే సూర్యమండల మధ్యవర్తి అయిన స్వామిని వర్ణిస్తూ వేదంలో ఆ ప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణ అన్నారు. ఆయన కాలివేళ్ల గోళ్ల నుంచి శిరసు కొన వరకు సర్వయేవ సువర్ణ, అంతా సువర్ణమేట ఆయన, బంగారు వర్ణం. సువర్ణ వర్ణం అంటే ఏమిటండి? ప్రకటించేదాన్ని రంగు అంటాం మనం. సువర్ణ అంత మేలే ఆయన, అంతా మేలే, మొత్తం మేలిమి బంగారు స్వామి అనమాట ఆయన. అది విశేషం, మేలిమి బంగారం మన స్వామి. అందుకే సృష్టిలో మనకి ఇదంతా వేద సంప్రదాయం అండి. అందుకే మనకు తెలియకుండానే వేద సంప్రదాయం ఈ జాతిలో కలిసిపోయింది. ఏది మాట్లాడినప్పటికీ బంగారంలా ఉందండి అని అంటాం. అంటే మనకేదో ధాతు అపేక్ష అని అనుకుంటాం, కాదు అక్కడ అర్థం. ఆ మాటలోని మనకు తెలియకుండా వేద సంస్కారం కలిసి ఉంది. మనకు తెలియకుండా కుడి చేతిని ఉపయోగిస్తాం. చూడండి, ఎవడు చెప్పాడు మనకి? వేదం చెప్పింది. సంస్కార సంపన్నమైన జాతి కుడి చేతిని ఉపయోగించాలని వేద శాసనం. అది చెయ్యగా చెయ్యగా మన తాతలు ఆచరించగా ఆచరించగా ఆచరించగా జెనెటికల్ గా మనకు వచ్చేసింది కుడి చేతితో వాడడం అనేది. అందుకే రెండు చేతులు పీక్కు తినే ఆటవిక జాతి కాదు మనది. కుడి చేతితోనే భోజనం చేయడం అనేటువంటి సంస్కారం తెచ్చుకున్నాం మనం. ఇప్పుడు మళ్ళీ పడమటికి బుద్ధి తిప్పి రెండు చేతులు పీక్కు తినడం వచ్చింది మనకి ఇప్పుడు. ఇలాగంటే అర్థం ఏంటంటే వైదికమైనటువంటి సంప్రదాయం మన జీవితంలో ఎలా కలిసిపోయింది అసామాన్యుల్లో కూడా అని చెప్పడానికి చెప్తున్నా ఇక్కడ. వాడిది బంగారు చేయండి, అది వేస్తే చాలు ధన్యులం అయిపోతాం. శివునికి మించిన బంగారు చేయి అక్కడా లేదండి. ఆయన చెయ్యి పడితే మనం ధన్యులం. అందుకే స్వామి నువ్వు చెయ్యి వేయవయ్యా అని ఎప్పుడు అడగాలి. ఆయన చెయ్యి పడ్డానికి ఆయన ముద్ర పడ్డానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. వీడు నావాడు అని చేర తీసుకోవాలి. అందుకు మార్కండేయుడు ధన్యుడు. ఆయన యముణ్ణి కొట్టడానికి ముందే మార్కండేయుడు యొక్క తల మీద ముందు చెయ్యి పెట్టి తర్వాత కొట్టేట ఎడం పాదంతో. ఆ చెయ్యి తగిలింది ఆయనకి, ఆ హిరణ్య బాహు తగిలింది. ఇలా ఎందరిని అనుగ్రహించాడు? ఆ బంగారు చేతులు. ఆయన ఆయుధాలు పట్టుకున్నా ఆయుధాలు పట్టుకోకపోయినా ఆ చేతులు హిరణ్య బాహవే. అందుకే చారు చామీకరాభాసం రుక్మాభం స్వప్నధీగమ్యం ఇవన్నీ కూడా వేదముల్లో రుక్మాభం అని వర్ణించారు. రుక్మము అంటే బంగారం. అదే విధంగా హిరణ్యవర్ణం అన్నప్పుడు ఆ చేతుల రంగు చూడగానే అమ్మ గుర్తొస్తుంది. ఆయన చేతిలో ప్రకాశించేది పరాశక్తి చైతన్యమే. అదే విధంగా హిరణ్య బాహవే అనే మాట చాలండి, అక్కడే ఆగిపోవచ్చు ధ్యానం చేస్తూ ఆనందించడానికి. అందుకే అన్నమయ్య ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చెయ్యి అన్నాడు ఆయన. అయ్యా మీరు శివుడి గురించి చెప్తే అక్కడికి వెళ్ళారా అని ప్రశ్నించే అజ్ఞానం ఇంకా మిగిలి ఉండదు అనుకుంటాను నేను. ఆయనైనా ఈయనైనా హిరణ్య బాహువే, నమో హిరణ్య బాహవే. అంతేకాదు సేనాన్యే, సేనలను నడిపించువాడు. అనేక రకమైన సేనలను నడుపుతాడట. సేనలంటే అర్థం ఏమిటి అంటే ప్రభువు చెప్పినట్టుగా పనిచేసేవాళ్ళు సేనలు, ప్రభువుకి విజయం చేకూర్చేవారు సేనలు. ఆయన ఇచ్చానుసారంగా ఆయన పన్నిన వ్యూహాన్ని అనుసరించి సేనాని అంటే సేనాధిపతి ఏం చేస్తాడు? సేన తన స్వతంత్రంగా వర్తించడానికి వీల్లేదు. ఆ సేనకి డిజైన్ చేస్తాడు, మీరు ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఏ వ్యూహం వెయ్యాలి, ఇవన్నీ ఆయన చెప్తే సేనలు పనిచేస్తాయి. అందుకు సేనలన్నిటి వెనక సేనానకుడు ఉంటాడు. అలాంటి సేనాని పరమేశ్వరుడు. సేనలు ఎవరయ్యా అంటే సర్వ దేవతలు ఆయనకు సేనలు. ఆయన చెప్పే పనులు చేయడానికి అగ్ని అనేక రూపాలుగా, వాయువు అనేక రూపాలుగా వస్తుంటారు. వాళ్ళకి ఆయుధాలు శక్తి అన్ని ఆయన సప్లై చేసినవే. ఆయన ఇచ్చిన శక్తులతోనే విశ్వమంతా నడుస్తూ ఉన్నాయి ఈ సేనలు. అందుకే ఆయనకి విశ్వక్ సేనుడు అని అంటారు. ఇది మళ్ళీ వైష్ణవమా శైవమా అన్నది వేదం ఒక్కటే. అంటే అంతటా సేనలు కలిగినటువంటి వాడెవడో ఆయన సేనాని, రుద్రంలో సేనాని, అక్కడ విశ్వక్ సేనుడు, రెండు ఒకటే. అనంత సేనాశక్తులు కలిగినటువంటి వాడు, మొత్తం విశ్వమంతా కూడా ఆయన సేనలున్నాయి గుర్తుపెట్టుకోండి. ఆయన సేనల నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. ప్రకృతి శక్తులన్నీ కూడా ఆయన సేనలే. అవి మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాయి. అంటే ఎక్కడికక్కడ పోలీస్ చెకప్పు, సెక్యూరిటీ చెకప్ ఇవన్నీ అంటారే, ఉత్తమమైన ప్రభువు ఈ సేనలన్నింటినీ నింపి ఉంచుతాడు దేశంలో లోపల బయట కూడా ప్రమాదాలు రాకుండా ఉండడానికి. అలాగే పరమేశ్వరుడు విశ్వమంతా తన సేనల్ని నింపి ఉంచాడు. వారే దేవతలంటే. వారందరూ పనిచేయడం వల్ల విశ్వం నడుస్తుందట. అందుకే దేవాసుర సిద్ధ గంధర్వాహ మనుష్యాది సంఘాత రూప నానా సేనాపతి అని అర్థం చెప్పారు. దేవాది సమస్తము లేనటువంటి సేనలకి ఎవడు పతో అతడు సేనాని అని చెప్పారు. అటువంటి వాడు ఎక్కడున్నాడయ్యా అంటే ఏ దిక్కును చూస్తే ఆ దిక్కురే ఉన్నట్ట. అందుకే వేదంలోనే అశ్వలాయన మహర్షి దర్శించిన ఒక మంత్రంలో సర్వాశ్చ సేనా సర్వాణి చోచ్చ్రయాని సర్వాణి హవాయే తస్య నామధేయాని అనే మంత్రం మనకు కనిపిస్తుంది. సర్వాశ్చ సేనా, విశ్వమంతా తన సేనలు కలిగినటువంటి వాడు దేవదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడు సేనానియే దిశాంచపతయే నమః, దిక్కులకు పతయైన వాడు అని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఇది కూడా మీకు చెప్తూ ఉంటే సూర్యుడిలో ఉన్నటువంటి రుద్రుడే గుర్తొస్తాడు. ఇలా మొత్తం సూర్యుడు గురించే చెప్పేటట్టున్నాడండి ఈయన అనుకోవచ్చు మీరు. ఆయనే శివుడు అని తెలుసుకుంటే చాలు. ఈ విషయం నేను అనడం కాదండి, రుద్రం చదివే మంచి అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ధ్యానానికి ముందు న్యాసం చేసే ముందు ఏం చెప్తారో గుర్తు తెచ్చుకోండి. ఏమని, సంకర్షణ స్వరూపో యోసా వాదిత్య పరమ పురుష సయేష రుద్రో దేవత. దానికి ఎవరు రుద్రుడు? సంకర్షణ స్వరూపుడైనటువంటి ఆదిత్య స్వరూపుడైనటువంటి రుద్రుడు దేవత. మరి సంకర్షణుడు అంటే విష్ణునామాల్లో ఒకటి కదా. మరి ఇక్కడ అంటున్నారేమిటి అంటే సంకర్షణుడుగా ఆదిత్యుడుగా చెప్పబడుతున్న రుద్రుడు దీనికి అధిష్టాన దేవత. అది అందుకు ఇక్కడ ఆదిత్య రూపుడైన వాడే రుద్రుడు. గనక ఈ రుద్ర లక్షణాలన్నీ ఆదిత్యుడిలో పెట్టేశాడు ఆయన. అగ్ని గురించి తెలుసుకోవాలంటే ఒక దీపంలో ఎలాగ అగ్ని లక్షణం తెలుసుకుంటున్నామో శివుడు తన యొక్క సమస్త లక్షణాలని మనకు ప్రత్యక్షం చేయడానికి సూర్యుడిలో పెట్టాడు. అందుకు సూర్యుడిని ఉపాసించి శివుణ్ణి తెలుసుకోవాలి. ఆయనే హిరణ్యబాహవే, బాహువులు అంటే కిరణములు అని అర్థం. అవునా కదా, కిరణములే చేతులు ఆయనకి. అందుకే సహస్రకరుడు అని పేరు, భాస్కరుడు అని పేరు. చేసేవే చేతులు, కాంతులిచ్చే చేతులు ఆయనవి. అవన్నీ హిరణ్యమంతి ప్రకాశమానంగా బంగారు రంగుతో వెలుగుతున్నాయి గనక హిరణ్యబాహవే అంటే ఆదిత్యుడు. ఆయన నుంచి అనేక శక్తులు విశ్వమంతా వ్యాపిస్తున్నాయి. అభితో దిక్షుశ్రిత నిన్ననే చెప్పుకున్నాం. అందుకే ఆయనే సేనాని, ఆయనే దిశాంచపతయే నమః, దిక్కులకు పతి అన్నారు. ఎలాగయ్యాడో సూర్యుడు మీరు ఆలోచించండి. ఏదైనా ఊరికి మీరు వెళ్ళారనుకోండి, సంధ్యావందనం చేసుకునే మంచి అలవాటుంటే తూర్పును దిక్కును తిరిగి చేయాలి అంటారు. అప్పుడు వాళ్ళు మాట అంటాం, తూర్పెటండి అని. ఎందుకంటే మనం ఈ మధ్యాహ్నమో ఎప్పుడో చేరితే తూర్పెటో పోల్చుకోలేం. లేదా మనం సకాలంలో ఉదయించే సమయానికి వెళితే ఆ సమయానికి నిద్రలేస్తే అప్పుడు మనమే పోల్చుకోగలం తూర్పుని. ఎలాగా, సూర్యుడు ఎటు ఉదయిస్తాడో అటు చూసి దాన్ని బట్టి తూర్పు నిర్ణయిస్తాం. మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు కూడా దాన్ని బట్టే చెప్తాడు. సూర్యుడు ఉదయించే దిక్కు బట్టి చెప్తున్నాడు. అంటే దిక్కులన్నీ ఎలా నిర్దేశింపబడ్డాయి? ముందు సూర్యుడిని చూసి ఈయన ఈ దిక్కును ఉదయించాడు కనుక తూర్పు అని నిర్ధారించుకున్న వెంటనే ఆగ్నేయం, ఉత్తరం, దక్షిణం, నైరుతి, పశ్చిమ అని చెప్పారు. కనుక దిక్కులన్నీ ఎవరి వల్ల చెప్పగలిగాం? ఆయన యొక్క ఉదయం వల్లే. ఆయనే లేకపోతే మనకు దిక్కు లేదు అనమాట, అది అర్థం. కనుక దిక్కులు ఎవరి వల్ల వచ్చాయి? ఆయన వల్ల వచ్చాయి. అయితే ఒక్క దిక్కులో కూర్చున్నాడు ఆయన? అలాగా ఆయన అలా మూల ఆ దిక్కులో కూర్చోబెట్టేయండి, మనం ఏ దిక్కుకైనా వెళదామని వెళ్ళిపోగలమా? ఆ దిక్కులో ఉదయించిన అన్ని దిక్కుల సేనల్ని పంపించాడు ఆయన. మామూలు చేతులు కావు, ఆ హిరణ్య బాహువుల్ని ఏ దిక్కుకైనా చాచగలిగే చేతులు ఆయన. అలాంటి హిరణ్య బాహువుల్ని చాచి సేనలన్నింటినీ నడపగలిగేటటువంటి దిశాంచపతయే నమః, దిక్కు అధిపతి అయినటువంటి వాడు, దిక్కులకు పాలకులకు పాలకుడైనటువంటి వాడు ఎవడో ఆ పరమేశ్వరుడు అని ఇక్కడ చెప్తున్నారు. ఈనాటి ప్రవచనానికి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.

0: ओम नमः शिवाय।
1: यू आर लिसनिंग टू शैवम.org रेडियो, द 24/7 स्पिरिचुअल चैनल फ्रॉम शैवम.org।
2: ఎలాగంటే ఒక తల్లికి ఒక బిడ్డ ఉంటే పక్కింటి వాడు పిలిచి నీకు రూపాయి ఇస్తాను, మీ అమ్మ దగ్గర రూపాయి కూడా లేదు గనక మా అమ్మను నువ్వు అమ్మ అని పిలువు అనగానే బాగుందే రూపాయి అని చెప్పి వీళ్ళమ్మను వదిలి వాళ్ళమ్మని అమ్మ అని పిలిచినట్లు ఇప్పుడే మనకి మార్పిడులు అనేవి ఎంత కనబడుతున్నాయో మీకు తెలుసు. ఇది మనం అనుకుంటాం ఎవడిష్టమని వాడిదండి అని కాదు, ఇది ఒక దేశాన్ని దెబ్బతీస్తుంది, ఒక జాతిని భవిష్యత్తులో నిర్వీర్యం చేస్తుంది ఉపేక్షిస్తే. కానీ ఇప్పుడే చెయ్యి దాటినంత మేర ఈ సంస్కృతికి వారసులమైన వాళ్ళని ఎన్నో విధములుగా భ్రష్టు చేయిస్తున్నారు. ఇలా అప్పుడు జరిగిందనమాట, ఈయనకు దాంట్లోకి చెరిపోయాడు, వస్త్రాలు మార్చేశాడు, తెల్లని వస్త్రాలు భస్మధారణంటే తెలియదు అన్నీ విడిచిపెట్టాడు, వాళ్ళలాగే నా తను నెమలిపించాలని నాకు పట్టుకున్నాడు. ఇంకా వాళ్ళ వైపు తిరిగి పైగా వాళ్ళకి బోధనలు చేయడం, వాళ్ళ ధర్మాన్ని బోధనలు చేస్తూ వ్యాప్తి చేసి ఆచార్యుడిగా పేరు మార్చుకున్నాడు. ధర్మసేనుడు అని పేరు మార్చారు అతనికి. ఈ ధర్మసేనుడు అనే పేరు మార్చుకుని తిరుగుతున్నాడు. ఈ విషయం అక్క తెలుసుకుని దుఃఖించింది. శివాంకితమైన జీవితంతో ఉన్నటువంటి దానను, భూమి మీద నాకంటూ ఏదైనా బంధం ఉంటే తమ్ముడే ఉన్నాడు, నాకు భూమితో బంధమే ఉంది ఆ భగవంతుడితో, కానీ ఇదొక బాధ్యత, ఏదో పనికొస్తాడు శివభక్తుడవుతాడు అనుకుంటే వాడిలా భ్రష్టుడయ్యాడే అని నిరంతరం వేదన పడేదిట తల్లి. ఆ వేదన ఒకరోజు తట్టుకోలేక ఆ శివుడి ముందు కూర్చుని ఏడవడం మొదలుపెట్టాను. ఏడిస్తే ఆ శివుడు ఆమెకి గోచరించి ఆ ధ్యానంలో చెప్తాడు, అతడు నా కోసం పుట్టినవాడే, కానీ గత జన్మంలో ఏదో ఒక్క దోషం ఉంది, ఆ దోషం చేత ఆ దుష్టమతాలకు వెళ్ళాడు, వెళ్ళని, దానిని ఖండన చేయాలి అంటే దాని విషయం ఏంటో కూడా తెలుసుకోవాలి కదా, వెళ్ళని అన్నట్ట. మళ్ళీ నేను ఎలా రప్పిస్తానో చూడు అన్నాడు శివుడు. ఇంకా ధైర్యం వచ్చింది ఆ తల్లికి, ఆయనే రప్పించుకుంటాడు. తల్లి తన నుంచి తప్పిపోయిన బిడ్డను వెతుక్కుంటూ తెచ్చుకోదా, అందుకు తన వాడిని తానే రప్పించుకుంటాడు. వాడి నీవాడు అన్నాం మేము, మా ఇప్పుడు అనడం కాదు, పుట్టకముందు మా తాత అన్నాడు మా తండ్రి అన్నాడు. చూసారా మనం ఎందులో పుట్టామో, ఆ ఇంటికి వారసులం అంటే ఆ ధర్మానికి వారసులం. మన తాతలు మన తండ్రులు మన ముత్తాతలు ఏ ధర్మం నిలబెట్టుకున్నారో దానికి మనం వారసులం. ఇప్పుడు ఎవడో ప్రలోభం చూపించాడని దీని నుంచి వెళ్ళిపోయామంటే మన ఇంటి వంశ దారం ఏముందో దాని నుంచి మనల్ని మనం తెంచుకు వెళ్ళిపోయామన్నమాట. అంటే పితృద్రోహం చేసినటువంటి పాతకం వడికొస్తుంది. అంతేకాదు మన దాకా ఏ తరతరాల ధర్మం వచ్చిందో అది మన తరువాత తరాలకు అందివ్వని ద్రోహం వచ్చింది. కనుక వాడు తన ముందు వాళ్ళని తన వెనక వాళ్ళని కూడా పతనం చేయించిన వాడు అవుతున్నాడు. ఇదో భ్రష్టత్వం, అది మనం గమనించట్లేదు, ధర్మ భ్రష్టత్వం ఇలా జరుగుతుంది. అయితే ఇటువంటి అక్క ఉంది, అది అతనికిన్న అదృష్టం. దానితో ఎప్పుడైతే ఇలా కోరుకున్నదో శివుడు అభయం ఇచ్చాడో వెంటనే అక్కడున్న ధర్మసేనుడికి భయంకరమైన ఉదరశూల వచ్చిందిట. ఉదరశూల అంటే కడుపు నొప్పి, భయంకరమైనటువంటి కడుపు నొప్పి వచ్చింది. అది ఎలా తగ్గాలో కూడా తెలియలేదు. పైగా ఆయన ఏ ఆశ్రమంలో ఏ మఠంలో ఉన్నాడో వాళ్ళకి మంత్రాలున్నాయి, ఔషధులున్నాయి, మణులు ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా. ఎందుకంటే ప్రజలను ఆకర్షించడానికి ప్రతి వాళ్ళు ఏదో ఒక ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆ ఉపాసనలు అవన్నీ ఎందుకయ్యా అంటే, నేను ఫలానా ఉపాసకుండా బోర్డు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ ఉపాసన దైవానుగ్రహం కోసం కాదు, ఆ ఉపాసన కూడా ఒక వ్యాపారం అని స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంటుంది. అలాంటి ఉపాసనా వ్యాపారులు మంత్ర వ్యాపారులు చాలా మంది కనబడతారు. అది ఆధ్యాత్మికత కాదు, భక్తి కాదు, అది మనం మొదటి చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకున్న భక్తులు ఎవ్వరూ ఆ కోటికి చెందరు, వాళ్ళు ఆధ్యాత్మిక వ్యాపారులు మాత్రమే. నిజానికి అది ఆధ్యాత్మికత కూడా కాదు, మంత్ర వ్యాపారం ఇంకా చెప్పాలంటే. ఆధ్యాత్మికత అంటేనే పరతత్వం వైపు మనస్సు వెళ్ళడం. వాళ్ళు అలా కాకుండా మంత్రశక్తులను వీటికే వినియోగించుకునే వాళ్ళు. అందువల్ల వాళ్ళు మంత్రాలని మణులని ఔషధాలను అన్నింటినీ ఇచ్చారు. వాళ్ళేం తక్కువ లేదు, వాళ్ళు కూడా బోల్డ్ సిద్ధ ఔషధాలు సిద్ధ వైద్యాలు తయారు చేశారు. అవన్నీ మళ్ళీ అంతవరకు ఉన్నటువంటి ఈ వేదధర్మం నుంచి తెచ్చుకున్నవే. మతం మాత్రం అవైదికం, అందులో వాడేటువంటి చికిత్సలు అవన్నీ కూడా వైదికమే, తాంత్రికమే.

పోవడం, తన తల్లి పోవడం. అప్పుడు అక్క మూడు మరణాలను దగ్గర నుండి చూసి జీవితం యొక్క యథాస్వరూపం ఏమిటో అర్థం చేసుకుంది. ఎందుకంటే మరణం మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. రమణ మహర్షి కూడా అదే చెప్తాడు, మరణానుభవాన్ని పరిశీలిస్తే జ్ఞానం వస్తుంది అని. మరణానుభవాన్ని పరిశీలించాలి, అందుకే మరణ విద్య అన్నారు. మృత్యువుని అర్థం చేసుకోవడం. నచికేతుడు ఆ మరణ విద్య గురించి ఆలోచించాడు, అందుకే తరించిపోయాడు. అయినా ఆలోచించకుండా మన కళ్ళ ముందు ఎంతమంది పోతున్నా ఆలోచించట్లేదంటే అదే పెద్ద ఆశ్చర్యం అన్నాడు ధర్మరాజు. ధర్మరాజుని యక్షుడు అడిగేట, అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటో చెప్పు అనగానే, ఏది వండర్? ఏది వండర్ అంటే మనం సెవెన్ వండర్స్ లిస్ట్ చెప్తాం, జీకే చెప్తాంది కదా సెవెన్ వండర్స్ ఎయిట్ వండర్స్ అని. కాదయ్యా, పెద్ద వండర్ ఒక్కటే అన్నాడు. ఏమిటా వండర్ అంటే, అహన్యహని భూతాని గచ్చంతి ఇహ యమాలయం శేషాహస్తావరం ఇచ్చంతి కిమాశ్చర్యమి తప్పరం. ప్రతిరోజు లక్షల మంది పోతూ ఉన్నారే, అయినప్పటికీ వీళ్ళు తాము మిగిలిపోతాం అనుకుంటూ ఉన్నారు, ఇంతకన్నా ఆశ్చర్యం ఇంకేముంది అని చెప్పాడు ఆయన. అందుకే చావన్ గాలము దాపురించుయును తన్నే వైద్యుండు చికిత్స బ్రోవగలడో, ఏ మందు రక్షించునో ఏ వేల్పుల్ కృపజూతురో ఎనుచుతా చింతించునే గాని. ఎవరు ఆ జీవశ్రాద్ధము చేసుకున్న యతియున్ శ్రీకాళహస్తీశ్వర. అంత ముసలవాడే 99 ఏళ్ళు వచ్చినప్పటికీ రేపు చూద్దాం అంటాడు వాడు. విశేషం ఇంకా వాడు రేపు చూద్దామని ఆశతో ఉన్నాడు. వాడికి ఏదైనా వచ్చినా ఎవడు బతికిస్తాడా అని ఆ చివరి క్షణంలో కూడా. అంతేగాని పరమార్థం వైన నియందుత చింతాకంతయ్య చింత సల్పడు కదా శ్రీకాళహస్తీశ్వర అన్నారే దుర్జటి. ఇది జీవితంలో ఉన్నటువంటి మాయ. ఇంతకన్నా ఆశ్చర్యం ఏమిటి? ఇదే మాయ. కనిపిస్తున్న సత్యాన్ని గుర్తించకపోవడం మాయ, సత్యాన్ని గుర్తించడం జ్ఞానం. కామన్ సెన్స్ అంతే, ఎదురుగా కనబడుతున్న దాన్ని. ఈ తల్లి ఏ పురాకృత సుకృతం వల్ల ఆ జ్ఞానం వచ్చింది. మూడు మరణాలు చూడగానే జీవితం అంటే ఏమిటో అర్థమైపోయింది. ఈ జీవితం భగవంతు ఇచ్చిన సాధన అని ప్రతి క్షణం సార్థకం చేసుకుంటున్న ఆ తల్లి, ఆ తల్లి ప్రేమ గుర్తొచ్చింది. అప్పటి నుంచి నన్ను కనిపెట్టుకుని నన్ను చూసుకుని నా ఆకలి నా దాహం ఇవన్నీ గమనించుతూ ఉంది. నా తండ్రి నన్ను కూర్చోబెట్టి ఎంత సంస్కారం నేర్పాడు, అవన్నీ విడిచిపెట్టేశానే, ఇలా భ్రష్టుని అయిపోయానే అని బాధపడ్డాడు. తిరిగి అక్కడికి వెళ్ళాలి, కానీ మఠం నుంచి బయటకు వెళ్ళడం ఎలాగా? పైగా మామూలుగా ఏదో సేవకుడిగా ఉంటే పారిపోవచ్చు, ఆధిపతి కూడా ఇప్పుడు గురువుగారు అయిపోయారు, ఇంక దాటి వెళ్ళడం ఎలాగా? ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతుంటే ఆ కడుపుని చేత్తో పట్టుకుని నడవడానికి శక్తి లేదు, పరుగెత్తుకు బయటకు వచ్చాడు. నడిచి నడిచి వచ్చి అక్క అని, అక్క ఏ ఆలయం దగ్గర ఉంది అక్కడ చేరుకున్నాడు. ఆ వెళుతూ ఉంటే ఆ గోపురాలు కనబడుతున్నాయి, అది రాత్రి వేళ. ఆ గోపురం చూస్తూ ఉంటేనే కళ్ళు ఎందుకో తెలియ చెమ్మగలుగుతున్నాయి. ఆ పక్కన ఒక మఠంలో ఈమె కూర్చుని జపం చేసుకుంటోంది. అక్కడికి వెళ్ళి అక్క అన్న, నాయనా నువ్వు భ్రష్టుడు అయిపోయావు, నిన్ను ఇప్పుడు నేను చూడను అన్నదట. అక్క ఇలాగైతే ఎలాగా? అత్యుత్తమైనటువంటి శివుణ్ణి ఆరాధించుకునే గొప్ప వంశంలో పుట్టి ఈ పరమమైన వైదిక సంస్కృతి నుంచి దూరం అయిపోయావు, శుభ్రంగా స్నానం చేసిరా అన్నదట. శుభ్రంగా స్నానం చేసిస్తే విభూతి పెట్టుకో అన్నది. విభూతి పెట్టుకున్నాడు. కళ్ళ నీళ్ళ పర్యంతమై అక్క పాదాల దగ్గర కూర్చున్నాడు. వెంటనే అక్క భస్మం తీసుకుని చేతిలో పట్టుకుని పంచాక్షరి, పంచాక్షరీ మంత్రాన్ని జపం చేసి చేసి ఆ తల్లి, అప్పటికే పంచాక్షరీ మంత్ర సిద్ధురాలు ఆ తల్లి, నిరంతరం తన ఊపిరే పంచాక్షరిగా బ్రతికిన మహాత్మురాలు. ఆ పంచాక్షరితో ఆ విభూది అలా పెట్టినదో లేదో వెంటనే అంతకాలం పడ్డ ఉదరసూలంతా అలా తీసేసినట్టు పోయిందట. అంతే లేచినిచ్చున్నాడు ఆనందంగా, అక్కా ధన్యుణ్ణి, నాకు ఆ దివ్య పంచాక్షరి నువ్వు ఉపదేశించక్కా అన్నాడు. శివుడు అనుమతిస్తే గాని నేను ఉపదేశించలేను పద అన్నది. ఇద్దరూ కలిసి ఆ ఆలయంలోకి ప్రవేశించారు. వీరాట్టనాథుని యొక్క ఆలయం స్వామి, అఖండమైన జ్యోతుడి మధ్య వెలిగిపోతూ ఉన్నది స్వామి యొక్క దివ్యలింగం. అలంకృతమై బిల్వదళాలతో పూజింపబడ్డ ఆ దివ్యలింగాన్ని చూస్తూనే అక్క పరవశించి ధ్యానం చేసుకుంది. ఆ ధ్యానంలో శివుడు స్ఫురింపజేశాడు, అనుగ్రహించు అని. వెంటనే అక్క కూర్చోబెట్టి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించగానే ఇతడు ధ్యానం చేస్తున్నట్ట. ధ్యానం చేస్తుంటే ఒంటి నుంచి ఏవో నల్లని బయటకు వెళ్ళిపోవడం కనబడింది. అంటే అంతవరకు ఉన్న పాప రాసి బయటకు వెళ్ళిపోయిందట. అది ఎలా చూడగలిగాడు? ఇతడి ధ్యానంలో వచ్చిన శక్తి సూక్ష్మ ప్రపంచాన్ని దర్శింపజేసింది. అంటే నిజంగా మనం కూడా సూక్ష్మ ప్రపంచంతో చూడగలిగితే మన చుట్టూ ఉన్న సూక్ష్మ ప్రపంచంలో ఎన్ని నల్లను తిరుగుతున్నాయో కనబడుతుంటాయి. ఇవే పిశాచ శక్తులు, క్షుద్ర శక్తులు, అరిష్ట శక్తులు, ఇవి తిరుగుతుంటాయి. ఇవి కానీ తిరిగాయా? చాలా గొప్ప ప్రమాదం ఏమిటి అంటే ఒక మంచి విషయం మన బుద్ధిలోకి వెళ్ళనివ్వం, అవతల వాళ్ళు చెప్పినా తీసి పారేసేటట్టు చేస్తాయి. ఎందుకంటే బుద్ధిని ఆక్రమించేస్తాయి. ఒక విషయం మన దాకా చేరనివ్వు. దురాచారం అనేది జరిగితే ఇవి చూరు చుట్టూ చేరుకుంటాయి మనలో.
చేరుకున్న మంచిదాన్ని వెళ్ళనివ్వు. అందుకే సదాచారం ఉండాలి. సదాచారం క్షుద్రశక్తిని దూరం చేస్తుంది, దురాచారం దగ్గర చేస్తుంది. అందుకే మన వాళ్ళు పెద్దవాళ్ళు సదాచారము, శుచి, శుభ్రత, ఒక జపం.

0: తపన్, నిష్ఠ, నియమం, దీపం, ధూపం పెట్టారేంటంటే మన చుట్టూ మనం ఉన్న పరిసరాల్లోని దైవీయమైన శక్తులు ఉండాలి తప్ప దుష్టత్వం రాకూడదు. అవన్నీ ట్రాష్ అండి అంటే నీ కంటికి కనబడవు. నీ కనుక కంటికి కనబడిన సూక్ష్మ జీవులు చాలా ఉన్నాయి, అవి మైక్రోస్కోప్కి అందచ్చు, ఎందుకంటే అది కూడా భౌతికమైనది. కానీ అభౌతికమైనటువంటి ఇవి ఉన్నాయే సూక్ష్మ శక్తులు, అవి కంటికి కనబడమని మనం నమ్మకపోతే వాటికేం బాధ లేదు, మనం నమ్మకపోవడమే వాటికి కావాలి. ఎందుకంటే హాయిగా ఇంకా దగ్గరికి రావచ్చు, నమ్మితే జాగ్రత్తలు తీసుకుంటాం కదా. కనుక కలిపురుషుడు ఏం చేస్తారంటే నమ్మని పట్ట హేతువాదం అనే దాన్ని ప్రవేశపెడతాడు. ప్రవేశపెట్టడం వల్ల వీళ్ళు నమ్మరు, నమ్మకపోతే కలిపురుషుడు డోర్స్ ఓపెన్, వాడు హాయిగా మనలోకి ప్రవేశించవచ్చు. వాడు వచ్చి కూర్చున్నాడా ఎంత శివుడు రాముడు కృష్ణుడు చెప్పినా బుర్రలోకి ఎక్కడు. అయ్యా వాళ్ళ పేర్లు తలంచుకుని తరించిపోండి అంటే వాళ్ళ పేర్లను ఏదో ఒక పేరు అనుకోవాలి తప్ప వాళ్ళ పేర్లు వదిలేసి ఇంకేవో పేర్లు జపాలు చేస్తుంటాం. శివ రామ కృష్ణ అనే పేర్లు ఎప్పుడో మన జాతి నుంచి పోతున్నాయి క్రమంగా. ఆ పేర్లు అనుకుని ధరించిపోవచ్చన్నా నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే శివరామహరే శంకర లక్షల పేర్లు అయినా ఆ పేర్లను ఇంకేదో పేరు పెట్టుకుని అంటూ ఉంటాం. ఇది కలిపురుషుడు చేయించే పనులు. ఇలాంటివన్నో ఒకటి కాదు, ఉదాహరణకి చెప్పుకోవడం. మొత్తానికి ఇలాంటి అరిష్టాలు పోవాలి అంటే ఇటువంటి వైదికమైనటువంటి భగవన్ నామశక్తి ఆ పనిచేస్తుంది. అది ఇతడి కంటికి కనబడింది నల్లగా వెళ్ళడం, మన కంటికి కనబడకపోవచ్చు కానీ ఒక్కసారి ఆ పంచాక్షరిని శివనామాన్ని స్మరించుకుంటే మన యొక్క ఆవరణలో ఉన్నటువంటి క్షుద్రములన్నీ తొలగిపోతాయి, వాడు తప్పకుండా దివ్యుడవుతాడు. అది ఇక్కడ చెప్తున్నది. ఇదే విషయం పురాణాల్లో చెప్పబడింది. కాశీలో ఒక రాజు పాలన చేసేవాడు. ఆ రోజుల్లో కాశీ ఒక మహారాజ్యం. కాశీ అవంతి ఇవన్నీ భారతీయ ప్రాచీన సామ్రాజ్యాలు. ఆయన పాలన చేస్తూ ఉంటే వాళ్ళ కుమార్తె ఉండేది. ఈ లోపల ఆ రాజ్యానికి దుర్వాస మహర్షి వచ్చారు. ఆయనకి అతిథి సత్కారాలు. అతిథి సత్కారాలు మహర్షులకు చేసేటప్పుడు పరిచారకులను వినియోగించారు, కుటుంబ సభ్యులే చూసుకుంటారు. ఈమెకు అప్పచెప్పారు ఆయన బాగోగులన్నీ చూసుకొని. ఈమె నిరంతరం శ్రద్ధగా మహాత్ముని సేవించుకునేది. దూర్వాసుడికి చాలా ఆనందం కలిగి తిరిగి వెళ్ళిపోబోతూ, అమ్మా ఇన్నాళ్ళు సేవించేవి గనక నీకు నేనేదో ఒకటి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అని అడిగా. అయ్యా ఏది నా జీవితానికి మంచిదో అది ఇవ్వండి అన్నది అంతే. వెంటనే ఆయన భస్మాన్ని తీసుకుని విభూది నుదుట పెట్టి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేసి ఇదే నీకు నేను ఇచ్చే మణి అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆ పంచాక్షరి మంత్ర జపరాయణురాలై ఉన్నది. ఈ లోపల ఆ రాజుగారికి సంబంధం చూసి మరో రాజును తెచ్చి వివాహం చేశారు. అయితే ఆ రాజు భోగలాలసుడి, పుట్టిందే భోగంలో కాబట్టి మొదటి నుంచి కూడా అతడికి ఈ జపము తపము భగవంతుడి వేవిలో విద్యామదం ధనమదం అన్నట్టుగా వ్యసనాసక్తులైపోయాడు. మద్యపానాదులు ఇవన్నీ ఎప్పుడైతే అవన్నీ చేరతాయో మనలో ఉన్నటువంటి సత్తు చాలా పోతుంది. అలాగా అటువంటి వ్యసన పరుడు అతను. వీరిరువురికి ఏకాంతం ఏర్పాటు చేశారు పెద్దవాళ్ళు. ఆ సమయంలో ఈమె మీద చెయ్యి వేసేట అతను చెయ్యి కాలిపోయింది. అంత వేడి. ఏమిటి నీలో అంత వేడి ఉన్నది అంటే నాకేమి తెలియదు, కానీ మీరు దగ్గరికి వస్తుంటే మాత్రం నేను భరించలేకపోతున్నాను అన్నది. అంటే వెంటనే భయపడ్డాడు. మీ శరీరంలో సూక్ష్మ ప్రపంచం అంతా కలుషితమైపోయినది, పూర్ణమైన దుర్భావాలతో దుష్ట ప్రవర్తనతో దురాచారాలతో కలుషితమైపోయింది, ఇది శుద్ధం కావలసిందే. మరి ఎలా శుద్ధమవుతుంది? పంచాక్షరి అది శుద్ధం చేస్తుంది అని చెప్తే అప్పుడు ఒక మహర్షిని ఆశ్రయించుకుని కాశీనగరానికి చేరుకుని గంగలో స్నానం చేసి కూర్చుంటే అక్కడ ఆ మహాత్ముడు పంచాక్షరిని ఉపదేశించాడు మహర్షి. వెంటనే ఈయన కూర్చుని ధ్యానం చేస్తూ ఉండగా పంచాక్షరి కొంత జపం పూర్తవగానే తన శరీరం నుంచి నల్లని కాకులు ఎగురు వెళ్ళిపోవడం కనబడింది అతనికి. ఏమిటవి అంటే చెప్తాడా మహర్షి, నీలో దాగిన పాపాలు ఎగిరిపోతున్నాయి ఇప్పుడు అని చెప్పాడు. అది పంచాక్షరికున్న మహాశక్తి అనమాట, అది విశిష్టత. ఇది మనకి బ్రహ్మోత్తర ఖండమని స్కాంద పురాణ అంతర్గతమైన కథ, అందులో చెప్పబడింది దివ్యమైనటువంటి కథ. అలాగే ఇక్కడ ఇతడికి సూక్ష్మ ప్రపంచంలో తన శుద్ధమైనటువంటి విషయం కనబడింది. వెంటనే ఇంత అనుగ్రహించినటువంటి ఈ స్వామిని విడిచిపెట్టి ఇలాంటి పరిస్థితుల్లో పడ్డానా అని వేదన పడి ఆ శివుణ్ణి కళ్ళారా చూస్తూ ఆ కన్నీరు గార్చట. ఆ కన్నీరుతో హృదయం క్షాళనమైపోయింది, పంచాక్షరితో శుద్ధమైపోయింది. వెంటనే ఆ శివుడు లీలగా దర్శనమిచ్చాడు ఆయనకి, పులకించిపోయాడు. కుట్రాయన వారు విలిక్కి ఆహలీర్ అని మొదలుపెట్టాడు ఆయన. నాకున్న రోగాలన్నీ పోగొట్టు స్వామి అన్నాడు. మరి రోగం పోయింది కదా అంటే మాయ రోగాలు చాలా ఉన్నాయి, అవన్నీ పోవాలి కదా, కాబట్టి అవన్నీ పోగొట్టు స్వామి అని ప్రారంభించట. అది చాలా శక్తివంతమైన కీర్తన. వీళ్ళు రచించినవన్నీ వేదాలే రచించారు, ఎందుకంటే కలియుగ మానవులు విద్యలకు దూరం అయిపోతారని. వేదాది విద్యలు అధ్యయనం చేయడానికి కావలసిన పవిత్రమైన వాతావరణానికి కూడా దూరం అయిపోతారని భగవానుడు అనుగ్రహించి ఇటువంటి మహాత్ముల్ని పంపించి మామూలు మాటల్లో వేదశక్తిని నిక్షిప్తం చేసి పంపించారు. అందుకే మామూలు వాళ్ళు రాసిన మాటలకి వీళ్ళు రాసిన మాటలకి తేడా ఉంది. వీళ్ళవన్నీ మంత్రాలు. అందుకే నలుగురిని ప్రధానంగా చెప్పుకున్నామంటే వీళ్ళు నలుగురు మంత్రాలు ఇచ్చారు. ఒక్కొక్క మాటలో వీళ్ళు నిబద్ధం చేసిన మంత్రశక్తులు. ఆ మంత్రశక్తులు ఒక్కొక్క దేవతామూర్తి, ఆ దేవతామూర్తి వర్ణన అవన్నీ. ఇప్పుడు ఈ కుట్రాయన వారు విలక్కి ఆహలీర్ అనేటువంటి ఏ పదిగం ఉందో అది కానీ విన్నా చదివినా రోగాలు పోతాయి. అంత శక్తి ఉంది దాంట్లో. వాళ్ళ రోగం పోగొట్టుకోవడానికి వాళ్ళ శివుడిని కీర్తిస్తే అది మన రోగాలు పోగొడుతుంది. అంత విశిష్టమైన శక్తి మహాత్ములు అందజేస్తారు మనకి. ఈ విధంగా ఎప్పుడైతే ఆయన భక్తుడై సిద్ధించింది పంచాక్షరి, ఇంకా అతను ఒకటే దీక్ష, కదలక మెదలక నియమతి ఆహారంతో ఆ ఆలయంలో కూర్చుని పంచాక్షరి జపం చేయడం, తీరిక దొరికిందా ఒక పార తీసుకుని ఆ పారతో ఆ ఆలయం అంతా శుభ్రపరచడం. అతడి ఆయుధం పార, ఇంకోటి లేదు అతనికి. ఎప్పుడు ఏం పట్టుకుంటాడంటే పార. పార పట్టుకోవడం, శివుడి మీద పాట పాడడం, ఆ పాట పాడుతూ శివాలయాలు శుభ్రం చేయడం, ప్రతి ఆలయానికి వెళ్ళడం, ఇంకా తిరగడమే అతని పని. ఆ తిరిగేటప్పుడు ఒక్కొక్క ఆలయానికి వెళ్ళి ముందు ఆలయ పరిసరాలు చూసి వాటిని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. అది ఆలయ పరిసరాలు శుభ్రం చేస్తే ఆ పుణ్యం అంతా ఇంత కాదు. రాను రాను మనకి దేవాలయాల సంస్కృతి చాలా కోల్పోతున్నాం. పరిసరాలు ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇటీవల కర్నూలు ప్రాంతంలో ఒక దివ్యక్షేత్రాన్ని చూడడం జరిగింది. నిజంగా శివుడు ఈ నేలను ఎంత పునీతంగా కాపాడుతున్నాడంటే ఇప్పటికే ఆయన దయ అపారం, మన యొక్క దుర్మార్గం కూడా అపారంగా ఉంది. ఇది బాధాకరమైన విషయం. కర్నూలు ప్రాంతంలో అనేక క్షేత్రాలు చూసి ఆశ్చర్యం ఇస్తుంది. శివుడు ఉంటాడు, ఆ పక్కన చక్కని కొలనులు ఉంటాయి. ఆ కొలను క్రిస్టల్ క్లియర్ వాటర్, అంత స్పష్టంగా ఉంటాయి. ఒక రూపాయి బిళ్ళ వేసినా కనబడుతుంది. అలాంటి కొలనులు మహానంది ఉంది, అలా ఎన్నో ఉన్నాయి. అవి కర్నూలులో ప్రవచనాలకు వెళ్ళినప్పుడు చుట్టుప్రక్కల ప్రాంతాలు చూసే అదృష్టం నాకు దక్కింది. అలా ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు అద్భుతమైనటువంటి కొలను ఉంది. ఆ కొలను దగ్గరికి వెళ్ళి చూస్తే కడుపు తరుక్కుపోయింది. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చిన జలాల దగ్గర ప్రజలు ఎంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నారంటే ఉమ్ము వేయడం, వస్త్రాలు ఉతకడం, బట్టలు ఉతకడం. ఇంకా ఒడ్డునైతే మారేడు చెట్లు కనబడ్డాయి. వాటి కింద కూర్చుని జపం చేసుకుని వెళదాలంటే దుర్గంధం. ఆ మారేడు చెట్ల కింద కూడా మూత్రపురుషాలు వదులుతున్నారు. ఈ పవిత్రమైన భారత భూమిలో హిందువుడుగా పుట్టి ఇంత దరిద్ర పనులు చేస్తున్నాడంటే వీడు ఎప్పుడైనా తరిస్తాడా? ఇంకా ఆలయం అంతా, ఆలయం అంతట్లోకి అందంగా కనబడుతున్నది ఏమిటంటే హుండీ పెట్టె మాత్రమే, మిగిలినవేమిలో. అంటే మన వాళ్ళందరికీ దేవ ఆదాయమే కావాలి తప్ప దేవుళ్ళు అక్కర్లేదు. అదే పరిస్థితి ప్రస్తుతం. ప్రతి వాళ్ళకి అదే ఇప్పుడు ఇంకోటి అక్కర్లేదు. దేవాలయం సంప్రదాయం బాగుపరచడం, ఒక అనుష్ఠానానికి వెళదామంటే దానికి కావలసిన వాతావరణం లేదు. ఇదిగో రేపటి నుంచి పుష్కరాలు మొదలు మనకి, చాలా దివ్యం. కానీ నదికి పుణ్యం వచ్చేస్తోందని వెళ్ళిపోతున్నాం, కానీ నదిలో ఎలా స్నానం చేయాలో మనకు తెలుసా? ఒక నదిని, ఒక కొలను దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక దేవతామూర్తిని స్పర్శించబోతున్నామంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. నేను నందుడు ఎలా భయపడ్డాడు గుళ్ళోకి వెళ్ళడానికి, నేను ఎలా వెళతానని భయపడ్డాడు, నాకేమిటి పవిత్రత అని. అందుకు ఆ తల్లిని ముందు నమస్కరించాలట. నమస్కరించి సంకల్పం చెప్పుకుంటాడు, అమ్మా నువ్వు దేవతామయ్యవి అని. దేవత అని చూస్తూనే అక్కడ ఉమ్ముతూ, అక్కడ బట్టలు ఉతుకుతూ ఇంత చేస్తుంటే నిజానికి పాలకులు జాగ్రత్త పడి ఆ చేసిన వాళ్ళని వెంటనే ఎంత శిక్షించాలో అంత శిక్షించి వాళ్ళని ఖైదు చేసినప్పుడే వాళ్ళు బాగుపడతారు. దానికి ప్రతి స్నానఘట్టం దగ్గర కొందరు రక్షక భటులు ఉండవలసిందే. ఇలాంటి రక్షణలు చేసుకోకుండా ఈ పుష్కరాల వల్ల ఇంకెంత ఆదాయం వస్తుంది అనేటువంటి లెక్కలు వేసుకుని భారతీయ ఆధ్యాత్మికత నుంచి డబ్బును ఎలా పుంజుకోవాలనే శక్తి ఆలోచన తప్ప ఇంత పవిత్రంగా ఎలా చేయాలని అడగలేదు. వేదం చెప్తోంది నీటిలో ఉమ్మరాదు, నీటిలో మూత్రపురీషములు విడువరాదు, నీటి దగ్గర వస్త్రములు ఉతకడం ఇవి పనికిరాదు. అయితే ప్రజలు వినియోగించే జలము దగ్గర వస్త్రాల రేవులు వేరే ఉండేవాడు పూర్వపు రోజుల్లో కూడా. ఇంత జాగ్రత్తలు తీసుకునేవారు. అందులో 10 మంది తాగి స్నానం చేసే నీటిలో గట్టిగా ఈత కూడా కొట్టరాదన్నారు. దానివల్ల కల్లోలు పడుతుందట నదీ దేవత. ఇంత ఆలోచించారు. ఇది వేద మంత్రములు ఇవన్నీ కూడా. ఇది వైదిక సంస్కృతి. పోనీ పూర్తిగా సంస్కృతి వదిలేసి నాస్తికంగా ఉన్నామంటే అది నిజంగా మేలు, సందేహం లేదు. అలా ఉన్నా విదేశస్తుల్లాగా చక్కగా కాపాడుకునేవాళ్ళం. అటు నాస్తికులమా అంటే నాస్తికులము కాము, ఆస్తికులమా అంటే ఆస్తికులము కాము. మన ధర్మమే ఆ పోన్లెద్దు చాలాస్తం అంటాడు, చేస్తాడు. అప్పుడు నదీదేవత అనుగ్రహించడం కాదు, శపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే శాస్త్రం తెలిసి చేయాలి. ఇది విశేషం, ఇది అసందర్భం కాదు. ఇక్కడ నుంచి తెలుసుకోవలసిన సందర్భమే. ప్రతి మాటని మన సందర్భానికి అనుగుణంగా తెలుసుకోవడానికి ఉపయోగించుకోవాలి. అది విశేషం. ఈ విధంగా ఇక్కడ అనుగ్రహించి ఆ దేవాలయంలో అలా శుభ్రం చేసుకుంటూ తిరిగేవాడు ఆయన పార పట్టుకుని. దేవాలయంలో శుభ్రం చేయడం నిజంగా ఆ పార పట్టుకుని దేన్ని శుభ్రం చేస్తున్నాడు అంటే అవైదిక మతాలతో కుళ్ళిపోయి పాడైపోయినటువంటి పుణ్యభూమిని పుణ్యభూమిగా మళ్ళీ మలుచుతున్నాడు. అది దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే అక్కడ కనబడుతున్నాడు ఆ మహానుభావుడు. సరిగ్గా రెండవ వాడు ఆయన. ఆయన చేతిలో ఉన్నది ఆ పార, ఆ పార పట్టుకున్నాడు ఆయన సరిగ్గా. అది ఆయుధం. ఆయనే ఆ అజ్ఞానభిత్ అనేటువంటి వాడు. ఆయన పాడమంటే, స్వామి నువ్వు పాడమంటున్నావు నాకు శక్తి ఎక్కడా అన్నాడు. పంచాక్షరి ఉపదేశం అయ్యింది కదా, పంచాక్షర అక్షరాలన్నిటికీ మూలం, ఓంకారం యొక్క మూలం, అకార ఉకార మకార బిందు నాదములు. ఓంకారమైతే నమ శివాయ, అదే శివాయ నమః. ఓంకారం కలపవలసిన అవసరం లేకుండానే పంచాక్షరి, అది ఒక్కటే విశేషం. శివాయ నమః ఐదు అక్షరాలు, నమ శివాయ ఐదు అక్షరాలు, ఎలాగైనా జపం చేసుకో అని చెప్పాడు. అది విశేషం అన్నమాట. ప్రణవం అక్కర్లేదు, ఎందుకంటే ఇదే ప్రణవం అన్నాడు. అందుకే పంచాక్షరికి స్థూల ప్రణవం అని, ఓంకారానికి సూక్ష్మ ప్రణవం అని పేరు. కేవలం ఓంకార జపం కేవలం మోక్షం కోసమే, కానీ నమ శివాయ శివాజ నమ ఇహము పరము కూడా ఇస్తుంది. అది దానిలో ఉన్న విశేషం. ఇంత దివ్యమైనటువంటి ఆ మంత్రం నీ దగ్గరుంది, ఆ మంత్రంలో సారస్వత శక్తి దాగి ఉంది, అందువల్ల సరస్వతి నిన్ను అనుగ్రహిస్తుంది అన్నాడు. శివ సహోదరి అంటే సరస్వతి. శివ సహోదరి అంటే అర్థం శివుని చెల్లెలని, శివుని చెల్లెలు అంటే అర్థం ఇద్దరూ ఒకే శక్తి అని అర్థం అనమాట. శివుడు జ్ఞానస్వరూపుడు కనుక జ్ఞానస్వరూపుడి జ్ఞాన సరస్వతి అమ్మ. ఇప్పుడే పుష్కరాల దగ్గర నదిని తలుచుకోగానే గోదావరి తీరంలో ఉన్న సరస్వతి తల్లి కూడా వచ్చేసింది, జ్ఞాన సరస్వతి మాత, ఆ బాసరలో ఉన్న తల్లి. ఆ తల్లి జ్ఞాన సరస్వతి, ఆమె శివస్వరూపిణి. అందువలన ఆ శారదాదేవి అనుగ్రహించింది శివభక్తుణ్ణి. అప్పటి నుంచి ఆ శివుడిచ్చిన శారద, ఆ తల్లి ఆ శివుడిచ్చిన పలుకులు శివుడికే నివేదన చేస్తూ అపూర్వమైన పాటలు పాడుతున్నాడు. ఆ పాట ఈ పార, ఈ పార భౌతికంగా శుద్ధం చేస్తుంటే ఆ పాటలు ఇప్పటికీ భక్తుల హృదయాలను శుద్ధం చేస్తున్నాయి. అలాంటి దివ్యమైనటువంటి పాటలు పాడుతూ ఆయన తిరుగుతూ ఉంటే అప్పుడు పారిపోచ్చేసాడు కదా, వాళ్ళందరికీ చాలా భయం పట్టుకుంది. ఇప్పుడు ఈయన ఈ పని చేశాడు, ఇతడి ప్రచారం వల్ల క్రమంగా మన మతానికే దెబ్బ, ఏదో రాజులను ఆశ్రయించుకుని బతుకుతున్నాం. ఇప్పుడు ఏమిటంటే వెంటనే వాళ్ళు చెప్పారు ఆయన కడుపు నొప్పి వచ్చింది పారిపోయాడు, మన మంత్రాలతోనే బాగు చేసుకున్నాడు, బాగు చేసుకునేమో స్వార్థంతో వెళ్ళిపోయాడు, మనకు దెబ్బ తీయడానికి ఇన్నాళ్ళు మన దగ్గర ఉన్నాడు కాబట్టి వాడిని శిక్షించాలని రాజుకు చెప్పారట. రాజు తలుచుకుంటే దెబ్బలకు కుదువా, కట్టుకొచ్చేసారు, బంధించారు. ఏం చేయాలి వీడిని, వీళ్ళకి చాలా కోపం, వీడిని తీసుకెళ్ళి హింసించాలి. అసలు వాళ్ళ ధర్మమే అహింసతో మొదలైంది, కానీ హింస చూడండి, చెప్పారా ఒకటి సిద్ధాంతం ఉన్నా అక్కడ నుంచి వాళ్ళు పోయి వేరే అర్థాంతం తయారు చేస్తారు, అదే వాళ్ళ మతం అయిపోతుంది. అయ్యా మీ సిద్ధాంతంలోనే ఇది లేదు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగేవాళ్ళు, అదే అజ్ఞానం ప్రజలది. ఎందుకంటే ప్రజలలో 190 మంది అజ్ఞహ, వాళ్ళు ఫాలో అవ్వడమే తెలుసు తప్ప ప్రశ్నించడం తెలియదు. ప్రశ్నించడం తెలియకపోవడం వల్ల అజ్ఞానులు ఆచార్యులై అజ్ఞానాన్ని మతంగా వ్యాప్తి చేస్తుంటారు. అది విశేషం, అది ప్రస్తుతం అప్పుడు జరిగినది, అదే జరుగుతుంది. అందువల్ల ప్రశ్నించేవాళ్ళాడు, అయ్యా అహింసే నువ్వు ప్రధానం అన్నవాడు, హింస ఏమిటని అనలే రాజు, సరే హింసిద్దాం అనుకున్నారట. ఎందులో హింసిద్దామంటే వీళ్ళకి ఎంత కసిన్నదంటే సున్నబట్టిలో పెట్టండి అన్నారు తీసుకెళ్ళి. సున్నబట్టి అంటే ఎముకలు కొరికేస్తుంది, దానిలో మొత్తం 7 రోజులు పెట్టారట. సరే ఆ 7 రోజులు ఆయన లోపల కూర్చుంటూనే చంద్రశేఖర ధ్యానం చేసుకున్నాడు. ఆయన సుధాకర శేఖరుడు, ఆయన అమృత స్వరూపుడు, చల్లని వాడు. శివుణ్ణి ఎలా తలుచుకుంటే అలాగా, మనం చలి తట్టుకోలేకపోతే అగ్నినేత్రధారి అంటే చాలు వెచ్చదనం ఇస్తాడు, వెచ్చదనం తట్టుకోలేకపోతే గంగాధరా అంటే చాలు జలధనాన్ని ఇస్తాడు. ఏది కావాలంటే అది ఇవ్వడానికి అన్ని ఆయన దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఈయన చంద్రశేఖర ధ్యానం చేసుకున్నట్ట. చంద్రశేఖరుడు అంటే అమృతాన్ని కురిసేటువంటి నెలవంకని తలపై పెట్టుకుని అది కురుస్తున్న అమృతంతో తడిసిపోతున్న మృత్యుంజయ స్వామి. అందువల్ల ఆ సున్నపు బట్టిలో ఆయనకు ఎలా ఉన్నదంటే బయట కూడా అంత బాగోలేదు, అంత బాగుందిట. మలయ పవనాలు వీస్తూ ఉన్నాయి, చల్లగా హాయిగా ఉన్నాడు. 8వ రోజున తలుపులు తీసేటప్పటికల్లా గుప్పని గంధాలు లోపల నుంచి వచ్చాయి, పచ్చకర్పూరము అటు తర్వాత కుంకుమ పువ్వు గంధవాసనలు అన్ని వచ్చేట. ఆ గంధపు పరిమళం మధ్య కూర్చున్నట్టు ఈయన, అంటే సున్నాన్ని కూడా గంధంగా మార్చేశాడు. ఇక ఆ తర్వాత ఎన్ని హింసలు పెట్టారంటే వెంటనే అన్నట్ట, మేమిప్పుడు వాడికి మంత్రాలు ఇచ్చాం అప్పుడు ఆ మంత్రాలు చెప్పుకుని ఇక్కడ బయటకు వచ్చాడు అన్నట్టు. వాళ్ళు మీ మంత్రాలు కదయ్యా, నా పంచాక్షరిని నన్ను రక్షించిందంటే నమ్మలేదు. వెంటనే ఏం చేశారంటే అతన్ని ఏనుగులు చేతి తొక్కించాలని ప్రయత్నించారు. ఆ ఏనుగు వస్తుంది, ఈయనకు పంచాక్షరం ఒక్కడే తెలుసు. అప్పుడు ఈయన చెప్పిన పాటలు ఇప్పటికీ ఉన్నాయి, ఏనుగును చూస్తూ ఈయన చెప్పిన పాట, అన్నిటి చోట్ల శివస్మరణ. ఆ ఏనుగు వెంటనే మోకరిల్లు వెళ్ళిపోతుంది వెనక్కి తిరిగి. వీళ్ళు ఏం చేశారంటే అంకుశాలు పొడిచాడు, మళ్ళీ అటు పంపించబోతే పిచ్చెక్కినట్టు తిరిగి తన అంకుశంతో పొడిచిన వాళ్ళందరినీ కాలు మట్టంతా వాళ్ళని తొక్కివేసి వెళ్ళిపోయింది ఆ ఏనుగు. ఇంకా వీళ్ళు ఏం చేయాలని చూసి మెడకి బండ కట్టి నదిలో తోసేశారు. ఆయన దిగుతూ తోసేసి వెనక్కి వచ్చేటప్పటికల్లా పాట వినబడుతుంది. పంచాక్షరి నాకున్నప్పుడు ఎక్కడా నేను జారిపోను, అది నాకు ఆధారమే నిలుస్తుంది అని పాట. పంచాక్షరి మహిమను కీర్తిస్తూ తేలేట. వీళ్ళు ఆశ్చర్యపోయేది ఏంటంటే, ఏ బండ అయితే కట్టారో ఆ బండ మీద సుఖశయనం చేస్తూ వస్తున్నట్టు అతను, దాని మీద హాయిగా తేలిపోయి అదే అతడికి నావైపోయింది. ఇంకా చూశారు మహానుభావాన్ రాజు కాళ్ళ మీద పడ్డాడు, ఇంకా వీళ్ళ మాటలు నేను వినను అని. ఆ విధంగా ముందు రాజును మార్చాడు. అక్కడి నుంచి శివత్వ వ్యాప్తి మొదలైంది. అతడు వాగీశుడు. ఈ వాగీశుడు ఎటువంటి మహానుభావుడు అంటే, ఆయన తిరునల్లూరు అనే క్షేత్రానికి వెళితే శివుడు సాక్షాత్కరించి దగ్గరికి పిలిచి తన పాదాన్ని తల మీద పెట్టాడు. శివుడు తల మీద పాదం పెట్టాడంటే వాడు పరిపూర్ణుని చేశాడు, ఇందాక సుందరిని చేసినట్టుగా ఈయన్ని కూడా. ఇలా చేస్తే అలా వెళుతూ ఉంటే ఒక ఊరు వెళ్ళాడు ఆయన. అక్కడ అప్పూది అడిగల్లని ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన పేరు అద్భుతి అని పేరు సంస్కృతంలో. ఆ ఊరు వెళ్ళి దాహం వేసి ఒక చలివేంద్రం దగ్గరికి వెళ్ళాట. ఆ చలివేంద్రం దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ చలివేంద్రం దగ్గర ఈయన పేరు రాసింది, వాగీశుని చలివేంద్రం అని. వాగీశుడు అంటే తమిళంలో తిరునావక్కరసు అని పేరు. తిరునావక్కరసు అంటే అసలు పేరు మరుల్ నిక్కియార్, అది కాస్త వాగీశుడు. తమిళంలో తిరునావక్కరసు అని పేరు అనమాట. తిరునావక్కరసు చలివేంద్రం ఉంది. ఇదేంటి తిరునావక్కరసు చలివేంద్రం, నీళ్లు తాగాడు. మరొక చోట చూస్తే పేదలకి అన్నం పెట్టే సత్రం, తిరునావక్కరసు అన్న సత్రం. ఊరి నిండా తిరునావక్కరసు తిరునావక్కరసు. ఏమిటి విశేషం అంటే, ఈ తిరునావక్కరసు కీర్తి అంత వ్యాపించిపోయి అతడిని ఆరాధిస్తున్నాడు ఆ అద్భుతి అనేటటువంటి వాడు. అంత ప్రేమ పెంచుకున్నాడు. ఆఖరికి ఆ ఇల్లు వెతుక్కుని వెళ్ళట్టు ఇతను, ఎవరండి మీరు అని అడిగాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు చూడలేదు తిరునావక్కరసుని అద్భుతి. ఇంటికి రాగానే ఎవరండి అంటే, శివతత్వం తెలుసుకోకుండా దుర్మార్గమతంతో కొంతకాలం గడిపిన దౌర్భాగ్యుని నేను అన్నట్టు. అంటే ఎవరైనా సరే తన పుణ్యం చెప్పుకోవడం కాదు, తన పాపం చెప్పుకోవాలి. ఎందుకంటే పుణ్యం కానీ పాపం కానీ చెప్పుకుంటే పోతుంది. అందువల్ల చేసిన పుణ్యాన్ని మాత్రం చెక్కించుకుని మరీ చూపిస్తారు, పాపం మాత్రం దాచిపెట్టుకుంటారు, ఇది నాకే అని. అందుకు విశేషం అనమాట. తిరునావక్కరసు మాత్రం ఏం చెప్పాడు, తన జీవితంలో తను చేసిన పాపం అది. అందుకే అనేక మార్లు శివుణ్ణి తొచ్చుకుని ఏడ్చేస్తున్నాడు, ఇంత పాపినైనా నన్ను నువ్వు అనుగ్రహించావా స్వామి, ఎంత దయామయుడు అయ్యా నువ్వు అని ఎన్ని మార్లు ఏడ్చాడు ఆయన. అదే చెప్పాడు, ఆ దౌర్భాగ్యుణ్ణి నేను అని. వెంటనే స్వామి తిరునావక్కరసుని కాళ్ళ మీద పడ్డాడు. ఈ లోపల భోజనాలు వడ్డించబడ్డాయి. కానీ అతనికి ఒక అబ్బాయి ఉన్నాడు అద్భుతికి, ఆయన పేరు తిరునావక్కరసు, అంటే కొడుకు పేరు కూడా తిరునావక్కరసు. అయితే అరటాకు కోసి తెమ్మన్నారు, పెరట్లో ఉన్నది. అతను అరటాకు కోయడానికి వెళ్ళాడు, సర్పం కాటు వేసింది. భోజనానికి ఆయన కూర్చున్నప్పుడు పిల్లాడు పోయాడనే విషయం తెలిస్తే అతను ఏమవుతుంది, అందుకే చెప్పకుండా అతన్ని కప్పిపెట్టి ఒక దగ్గర దాచిపెట్టేశారు. దాచిపెట్టి భోజనం వడ్డించారు. ఈయనకి స్ఫురించింది ఏదో, ఏదో నాకు అమంగళం స్ఫురిస్తుంది, నీకు పిల్లలు లేరా, ఉన్నారు రమ్మను, ఏడ్చాడు. నీ పిల్లాడి పేరేంటి, తిరునావక్కరసు. నా పేరే పెట్టుకున్నావా, ఎక్కడుంచాడు, పోయాడయ్యా అక్కడ పెట్టాను పద అన్నాడు. భస్మ తీసుకున్నాడు, శివుణ్ణి కీర్తన చేశాడు. అమృత స్వరూపుడైన శివుడు పలికాడు ఆయన పాటలో. అంటే ఏ అక్షరాల్లో అమృత బీజములు ఉంటాయి, ఏ అక్షరాల్లో అగ్ని బీజాలు ఉంటాయి, ఏ అక్షరాల్లో చంద్రబీజాలు ఉంటాయి అనేది ఒక రహస్యం. అది ఉపాసకులకు తెలుసు. అందుకే వాళ్ళు రాసే పాటల్లో, వాళ్ళు రాసే పద్యాల్లో ఆ బీజాలు ఎక్కడ పడాలి అక్కడ పెడతారు. అందుకే ఒక స్తోత్రం చదివితే ఒక ఫలితం వస్తుంది అంటే, ఆ అక్షర నిర్మాణంలో బీజాలు ఉంటాయన్నమాట, అది విశేషం. ఇతడు శివుడి యొక్క ఆశీర్వచనం పొంది శివ సాక్షాత్కారం పొందాడు గనక ఆ పాట అంతా కూడా అమృత స్వరూపుడైన మృత్యుంజయుని కీర్తించేది. అది చదువుతూ పంచాక్షరితో రాసేట. వెంటనే పిల్లవాళ్ళు వేసి కూర్చున్నాడు. అలాగ అనుగ్రహించాడు, తన పాటతో బ్రతికించాడు. బ్రతికించితే ఆహా మహానుభావుడిని చూసావా, నా మహానుభావత్వం అంటే నేను పతనమైపోతా. పంచాక్షరి ప్రభావం, ఆ మృత్యుంజయుడు యొక్క ప్రభావం, ఆయన పలికించిన పాట ప్రభావం, నా గొంతులో పలికే పలుకులన్నీ ఆ స్వామి పలికించేవి. నమ శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని.
1: ఓం నమ శివాయ. యూఆర్ లిస్నింగ్ టు shaivam.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ shaivam.org. ఓం నమ శివాయ.

శత్రువయమాపరాభోజనాని అక్షేషమహతే సౌభగాయ తమద్యుమ్నాన్యుక్తమాని సంతో సంజాయమాగరస్వ సత్రువయమాంగే అర్ఘేజోనోజనోజిఘాగుంసే ఆగస్తాంజే అస్వ్యమాధర అర్ఘేజోనోజే ప్రమాణాగస్తనిశ్య విద్వక్షేమ ప్రక్షాళిత మహాదక్షోక్షేషన.

0: పరాశూరౌ యథాతమన్మదేన హరీంద్రం వాయనామదే మహేరవృతాయంతరే అవగామపదే ఇంద్రస్వంజ్రహ్మాయుద్ధానవస్థాశ్చరోదేమహిత్వాంద్రాభక్తాన్యపదేన్వాహమభిమాభిరాహం కర్షోహరం పరాభిష్టం రోజస్వం ధంజేశం పరంధ్యం అగ్నిస్తాహే విశ్వాయ పురాభిష్యా పురన్నపంథాహం పరిశ్రం విభాయి
1: గౌరిష్పంధ్యేదన్నాయోన్మత్వేదే అన్యేణాగారేదం సహవ్యావక్ష్యాగవేదం హిర్మన్న నామాజాగవేద అస్మాకం వాక్సాధనోనా ఊరాగా అన్యోదన ఊషాక్షత్వ ఊషారాజగం సనోదన
0: ఊషేమాభయమేదేర అప్రయక్షం పురణే ప్రజానన్ సమాజ్ఞేన ప్రధానం అగ్నేరక్షాంశుక్షేత్రే శుక్రతమ జనమే అగ్నేరక్షా నోహన్మద

ఆవాసవాయుభేదజం ఇవాసవాయుర్జవ వయుంహేష్టభేదజః దేవానాం దూరీయతే ద్వాయో వాసో వాస ఆదింధవరాపరావత సక్షం మే అన్యావాస ఫలాన్యావాసిర్జవ ఎదోగాతలే గృహే అమృత్య విజయిన సమగ్రే అయాపై అయాదన్మరసాహిత అయాదనమోషితే అయానోభేషం విశ్వ అజ్ఞాహుత సాహాగతృవత్న అపరాధేభ్యం నమ కామోభూత్యవ్యస్ సమ్రాజే సమవిరాజతే సైతం ప్రతివర్తతే.

ఆయంతః అర్షమానాసో ధృతావరుత్వః సిగ్మేషవాయుషాగుంషిషానాః పురప్రేం జనరో అశరోగాః మన్యుర్భగో మన్యురేవాసు దేవః మన్యోహోదావరణో విశ్వవేదనాః సన్యం విషవేదయేనే స్వాహినో మన్యోగపథాశ్రమేణ పరజ్ఞేన కృతవత్సిదిః సేవాగుం ఆసాదయాయ అగ్నేభ్యాయోషే మృతాన్ విభ్రద్ధరాభ్యజానో దేవాగం అజరత్వేన

సత్యం హవ్యే దేవస్య బ్రహ్మణ సర్వం దేవజలం రామశివశ్చారాజ్యం దేవేషణే కృష్ణమస్వాగం భూయా మహాత్మాన్ ప్రాపన్నదాయ సంతిభోయే భ్రాతవిజాభిలాసద కృష్ణకాలేన వజ్రేణ కృత్యాగుమహన్యమహం వ్యోమాయ సంజిమాయ

ప్రతిపక్షిణం హిరణ్యజ్ఞప్రదానం సృష్టివానం భిదావానం హర్జేషదేవదే భయం క్రమం దేవస్య వాజిన హరిద్రేషాంసిదేమ అవకం మాతమనసౌ సమాసౌ సదేవసౌ సదేవసౌ భౌమాపవదంజాదవేదసౌ శివోభవనమజ్జిన సరేంద్రం బాణస్వగమ ప్రయాణం హిగ్మశృంగారోషితాన సత్యం దశమశ్యమాన ఆదంతమగ్ర్జ్యంతనాన సన్నస్తంత్రసదేవే కుంభంతాభవదే భయాన ప్రయాణాగ్నేవృష్టం భయమాదుహేమ అసా దేవైస్త సమాజం వరేమ ఉదత్తనం నముగ్ధిన వివాదం మధ్యమంచ అవాధమాని దేవదే స్వయకం సమర్థమే ఇంద్రామే దేవే సుభగా సురత్యై సుతపుంసేనమేభిగాయ త్రిపుంసరస్కాజనై ఉపసైర్యం విభర్తే సేనాహనామ పృథివీసంజయా విశ్వమిత ఆయ విశ్వ ఇంద్రామే దేవే ప్రాతహారద

విశ్వమిదంజగద్వాహపద్మనాశిమే ధ్రువోరాజాయం శ్రేమాక్షాచారి ఇంద్రయేగ్రువస్థాన్ ఇంద్రయేణమేధరేణాయ్రహ్మణాప్రతిమేన్నైరాజాక్షేణ ఇంద్రయ

ఆత్మేతమానాయుధత్వం సరస్యక్షత్సవదేవేర్యాయ కృపాజేన కుశలగ్రహిస్తా శత్రుషక్రమేషు అధిక్రియంతి భువనాని విశ్వా సోమర్చోదయ దేశ రక్ష్యం.

నామ హోతారం చిత్రరసమద్భరస్యూషంతం సత్యర్థ్యం దేవస్థేవ్యమన్నాశ్వాభిరవచిత్రోగాహరియస్వయాయిర్జునకృత్వమింద్ర ఇంద్రస్సు వర్షాణే నహాని విరాజవసిద్ధ్యపదనా.

ేదనేదోదారాక్షేషుక్షుభోహందక్షైర్వదనాశోమరామస్వామస్వామిత్రోదే భవామిత్రోదేవ్యోగ్రహోదే వచ్చా.

ఆర్తజానం దోనామయజ్జివర్తన హరిభోగమక్షరేంద్రగం రాజాగ్రీనాయ ఇంద్రాయ ఇంద్రుభ.

ఇంద్రియాణమశ్వినాయుధం శివమస్యేక్షరం ఉపత్సాయాభిపతృణే హరన్వశర్మదేవయం హగ్నేరణ్యసందృశేస్తాయుధత్వం శిలేభిరద్యపరిపాహినామయం హిరణ్యనిష్పత్సుతాయనంశే కరక్షమాజిన్నాగం సంగీతన మతేర్హినాథాకరాపక్షు రంగభాగ పురోషనా భయావశ్యావశు శిశేరాజాభరాణాం పదే హరీవృష్టవంధనా ఆదోణేంద్రభాజయ భవత్ సుభ్రగ రాష్ట్రేణ సుదీమ

శిక్షన్ దోమోపేతిమాదస్మాద్భవ్యంచుపదాదిగమిన్నస్థాకేమలాదివూతం పవిత్రే నేవాజ్యం శిష్టయంతమైనమతరే శిక్షన్ దోర్జ్యోదరుత్తరం హేరందే వస్త్రాపూర్యం అగన్నజ్యోతిరుత్తమం త్రిషాదరవృషత్వమదే హరిస్వాన్ సోమ ఇంద్రస్ భాగరేషాయుమంత్రిణోత్ దిగం విశాఖం సర్వీరం సులీనం సత్యమిషా సురేష

0: అపప్రేతయ్యాక్షేత్రిగాయుష్పక్షన్మంభ్రవేమృజ్యాక్షోక్షాక్షామబుద్ధ్యాం వాగ్ధీకం
1: జీవతేక్షిత్రాంగిత్రీమేత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగిత్రాంగ
0: ஆதரியாதிக்வயத்துபிஹேத்யவதிஹரண்யாதிகந்தம் அவகேந்திரந்தேவமஸ்வஹ
1: கணிக்கோதீரோஷீனா
0: கணவாச்சர்மதாம்

శుచం ఘతేన శుచరత్తర్యన్ నామాజక్తిలాని వసూదయంత్రస్తుజా ఇంద్రక్షణులాదీర హిమయజ్ఞం గర్భం దత్తే శిరోరిదం విశ్వం భువనమాదిమేష శిరోనానందో లిఖితమహాభీరాంవిధానౌ ఇంద్రవంతో హరిరంజుషాయే అగ్నిధే రుణంజు పరిగిరాషయ శేషానింద్రోషా అగ్నింద్రస్ మేదినా సత్వృత్రాంతరస్థుభువనస్ మధ్యే సదర్శయే కృష్ణారజ్రబాహో అగ్నీంద్రావృత్రహణాహువేవాదన ప్రియా ప్రియాసు కృష్ణా పదే పరమే మధ్య ఉత్సాదశ్రేష్టేక్ష్ణాదృత్యం శివాబ్రహ్మబ్రహ్మరాజంతమృతీరాభవంతున అధ్యాహోదేవత్సాఘం పదాస్వ్రయంధరా విశ్వాదేవతమిదాధుమాద్భక్తం మహాధుమా శుచిమశ్చేతరి అద్భయసు నమస్తాయంతదేవాధుక్షాక్షిదానాయోకేస్తాయిలాగమేవానమంతి శక్తిం బ్రహ్మారాజ నిగోర్భేది సగోజిమింద్రకృష్ణిగణశ్వతిం కణాభాన్నాభరాజివ సక్షరో జనైంద్రమే కనీపదివసాపయన్ అవిడస్వచ్చుచిన్మయ్రయాయుషాస్తవం పాపశివానందం సస్యాక్షేపాలయోర ప్రమోదానంద మృషయోస్తవృద్ధేవకామశిలక్షిణానాపరిగ్రహే మనసచిత్తమాపోజిశ్రేష్టయతాంబగేషేష్టయతాంబగేమస్యాగ్రస్థిగైవమాన్ేక్షిణాంగ్రియాజర్వదే సదేవి భాగరాహదే మందే సత్యం చంద్రమా ఆదిత్య సత్యమో విజయ ఆ వచ్చ సత్యమాభరన్ ప్రదక్షిణాపరమ్యమద్మాదరాత్పురేషాపజ్ఞే అదేమంతన్నమృతమూరాత్యాగదేవాదన్ హయోపాయాజనాథేమాతరం మహే అంతరిక్షమోగ్రవేమేవం విశ్వం విభక్తి పృథివీ అంతరిక్షం విభక్తృహేయమిత్రోరాజి జగిత్సాధిస్తాయోపతి సహాయ అనుభవ

ఆయుస్పందర్చస్పందం అదో అధిపతి విషా అృథివ్యాధ్యక్షమీందర్శంకర ఎత్తుంగ ప్రవృషవ

తత్వమాయంతం హతోహంగమదం యథా దనామా ప్రణయే అగ్రబుద్ధిం దదామదే చిందదర్శనం తదభామేవయస్వాభిమానే విజనేత్యాపాఠయ్యో నమస్తి పురన్నో లోకంఠవీరనామో మార్గేణ్ణాజనే సుజేషు సర్వ సదస్మై.

0: ఇంద్రోజాయ్యం శివోజే ఆయో శుక్రోగ్రంథిక్షిమీతమింద్రమధ్యక్షత్రియాణం విశాం విశ్వరాజాయుంధే అమర్తరంగిమాపశ్రామేషోషమిత్రోమస్
1: సత్వాహోరాజన్మస్తమానా
0: ఉత్తరత్వేక్షత్రుభ్రై హరిత్రీ సకాల సరుభ్యా

సజ్జేస్తామన్నమజాతమ్యాగ్నిమిత్రహనాభిషేకాగుంసేమి ఆవాజగం సత్యము అగ్నిరంధ్రవస్థనస్థిరాహిగతాంతరం అగ్నిరంధ్రనవస్థన విశ్వాయ సర్పయన హవిషోస్తనస్థనర్జితమానవేన అయ్యయ్యజ్ఞోమానస్థాగ అయోర్భోరస్థ గర్భ శిష్య

ృష్టోహ్యమాన చిత్రభాగేనాక్షన అగ్నిస్తాశ్నాశ్వాదేవోక్తిమహిత్వాదిశ్వాంతమద్యుమైంద్రాదే శరక్క

శృంగోరభిప్రేవంతునః అసత్రమం కాండం రూపాన్ని విధ్వరణః వాచస్పతిర్మలాదేన.

శ్రీమత్పదం శ్యాణేణోమాశ్మానం తన్వం శ్రీరవీరవరాదీరపద్మేషాం చాటేభి రక్షణ్యగాహ పరిణశ్వజానాహారపురం శరమర్చం త్రిపురం

విశేషేణం బహిష్ే అస్వాది శుగ్మాశరస్తం మిత్రం శరవృష్ణ్యం సేనాదేతంబేరం మృదింగాం విశేషేణం బహిష్ే అస్వాది శుగ్మాశరస్తం వరుణం శరణ

చంద్రం శరదలక్ష్మ్యం శ్రీరామాదే శంకరం రుజాంబేషం బహిష్ఠే అస్తువాలి విద్మాధరం భూమ్యం శరదవశ్యం సేనాదే శంకరం రుజాంబేషం బహిష్ఠే అస్తువాలి

ేవాదేవాలిర్భాలిదం నిశీతంతేవస్తిదంబరముంద్రస్వోహేరాదేవాదం యేదుకాపరాపదవృష్టాదిదంబర సేవాదేమోత్రం ముచ్చతా.

కన్నత్కరిత్రిమహాశ్వమునా కుంభాభిర్దా శిరాసంద్వాహీ పురాణమజ్ఞా

హరియతం అగ్నిపూర్ణారాం ప్రేంద్రోమాన్ ద్రవీసు సర్వోజాతుమానయమస్తేత్యమదేవీర్యం జాతవేన ప్రణో బ్రూహ్యాధానాక్ష పురస్తాయ్రువాణాం ఆరభస్వజాతవేదోస్మాకాయే దుర్గో అగ్నే భూత్యాయా సుధానాన్ విలాపయా.

ఏకాదీన్ దృశ్యతో శీతం భవ్యవినాహారాహరేణిగాహరం శ్రీమహారతో అయం స్తో భాగాయమం స్మత్ ప్రతిహర్యత.

అగ్నిరతమాహిరణ్యం సపద్మా అస్మదేహవంతోత్తమన్నాయమీరోహేమన్ ఏనేంద్రాయ సమహరస్పయాహం సుత్తమేన బ్రహ్మణాయాతదేవః

నమస్తే రాజం వరుణాస్తు మన్యేషమస్తామి సాకం శతంజీవాదిహరదత్తవాయోవక్తం నిర్భయా ప్రజీనం బహు సామ్యస్వాసమి వరుణాఢం పుంజామిత్రాన్మహరస్పరి సదాగ్రేహాపర బ్రహ్మటాపరై.

ేభ్యమస్సు నమస్తేస్తు విద్యుతే నమస్తేస్తన ఇష్టరే నమస్తే అస్పృష్ణ నేనా గౌడా అస్యే.

స్తుభ్యం నమస్తే హేతూషేతమ విద్మతే ధామయ పరహం గృహాయత్రే అనందీయాభి ృంభానాయమృవిడతేమానాస్మోస్తుదేవీ సదేవ్యాష్యీ లక్షాది వస్త్రజం.

అస్మభ్యమే శ్రీకాయాశ్రీనాయాగ్నిరుపావతి శ్రీసంహింద్ర ప్రాయక్షత్రయాదుసాదరణం ఇదం విష్కంధం బాధే అత్రిణా అనైన విశ్వాసేజాజాతీ నోగాం హం యజ్ఞం దేహి పూరుషం

అభ్రాదయమయ్యక్షందుహరవర్జస శిక్షాష్ట్రవుతత్సమ్యమే కనిష్ఠిత సారి ధర్మ

ఆదనవర్ధయా అయుర్చ్యవర్ణాభిరాదో అరాహదయ అయుర్వేదన్యందాభి అభిత్రేవ సమోహమీర్ధతే అభిత్వా విశ్వా భూతాన్యభివర్తోసరీ అభిమంతవర్తమక్షయమణి రాష్ట్రాయమ్యం మధ్యమాభ్య పరాహులే పురసౌ కాదు మహామతమ్మ.

ేవ్యాశ్యంజాగ్నిర్బ్రహ్మదేవర్ణాస్తాశ్యోనాభరందు శాసాన్నేయాన్వంతి భక్ష్యాంతరిక్షేవృతాభవంతిర్బ్రహ్మదేవర్ణాస్తాశ్యం చోనాభరందు శివేన మాచక్షురావశ్యరావశివయాన్వోవస్పృశసత్వజం మే ధృతశ్రుతశ్రుతాశ్రం చోనాభవంతు శియమ్ ఏదం.

ఇంద్రహస్తమోమాచిత్రముపాయాభి మధుమన్యే విక్రమాణం మధుమన్యే పరాయణం పాశావరామి మధుమద్భూజాతం మధూనం రజః మధోరస్తి మధూతర మధుమాన్ మధుమత్తరః.